ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 MHz ప్రభాత ప్రసారం ప్రారంభం. సగ సంవత్సరం 1948 శ్రావణ మాసం 6వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, జూలై నెల 28వ తేదీ మంగళవారం. మంచి దేశాన్ని నిర్మించాలి అంటే ముందు మంచి పౌరుల్ని తయారు చేయాలి అన్నారు భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 5:58 దాటి 15 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.

శ్రీ హనుమదేశ, ఓ సురేంద్ర పరివాస, భక్తుల కష్టాలను తీర్చే కరుణామూర్తి, నిన్నెలా పొగడాలి? నిన్నేమని పిలవాలి? నిన్ను వర్ణించటం సాధారణ మానవులమైన మాకు ఎలా సాధ్యమవుతుందయ్యా?

మనకు మానవ జన్మ ప్రసాదించింది భగవంతుడు. అలాంటప్పుడు మన శరీరంలోని ప్రతి అణువు ఆ భగవంతుని సేవకు అంకితం చేయడమే కదా న్యాయం.

సురేంద్రపురి చేరి ఈ ఆలయ ప్రాంగణంలో నిలచిన భక్తుల మనసులను ముప్పిరిగొనే భావాలు వర్ణించటానికి ఏ భాష సరిపోతుంది? అయినా తన భావాల్ని తనకు తెలిసిన భాషలో తెలియపరచటానికి ప్రయత్నిస్తున్న ఆ భక్తురాలి హృదయానందకర అనుభూతుల్ని విందామా?

ఇంతవరకు మీరు శ్రీ ఆంజనేయ భక్తిగీతాలు విన్నారు. అంజలి ఈనాటి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శుభాషితం. సమర్పణ శ్రీమతి పోలోజు రాజేశ్వరి గారు.

0: பரோபகாராய ஃபலந்தி விருக்ஷஹ பரோபகாராய வஹந்தி நத்யஹ பரோபகாராய துஹந்தி காவஹ பரோபகாரார்த்தமிதம் சரீரம். చెట్లు ఇతరులకు ఉపయోగపడడానికి ఈ భూమి మీద జీవిస్తున్నాయి. అవి ప్రజల యొక్క ఆకలిని తీర్చడానికి తీయని మధురసాలైన ఫలాలను ఇస్తాయి. నదులు నిర్మలమైన నీటిని ప్రజలకు అందించి వారి జీవితానికి ఎల్లవేళలా ఉపయోగపడతాయి. ఆవులు ఇతరులకు పాలు ఇస్తాయి. ప్రజల యొక్క పోషణకు, పసిపిల్లల యొక్క ప్రాణాలు నిలబెట్టడానికి ఆవు పాలు ఎంతో శ్రేష్టం. మరి అటువంటి లక్షణాలను కలిగి ఉన్నటువంటి మానవ శరీరం కలిగిన మనుష్యులే ఈ భూమి మీద ప్రయోజకులై నిలబడతారు. మన జీవితం స్వార్థం కోసం కాకుండా పరుల ప్రయోజనాల కొరకు జీవించేటట్లు మలుచుకోగలగాలి. అందుకు మనం ఎంతో పుణ్యం చేసుకుంటే గాని మనిషి జన్మ దొరకదు కదా. మానవ జన్మ దుర్లభమైనది. అంతటి ఉత్తమమైన మానవ దేహాన్ని ధరించిన మనం మన జన్మకు అర్థం వచ్చేటట్లు జీవించినట్లయితే వారి జీవితం ఆచంద్రార్కంగా నిలిచి ఉంటుంది. ప్రకృతి మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. తరువులు, నదులు, లతలు, కొండ కోనలు, ఆవులు మనకు చాలా విషయాలను నేర్పిస్తాయి. తీయని కమ్మని ఫలాలనిచ్చే వృక్షాలు, నిర్మలమైన నదీ నదాలు, ధీర గంభీరమైన కొండ కోనలు, అలాగే స్వచ్ఛమైన అమ్మపాలతో సమానమైన పాలను ఇస్తూ పసిపిల్లల జీవితాలు నిలబెట్టే ఆవులు, కామధేనువులు మనం జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చునో నేర్పిస్తాయి. మనిషి అలుపెరగని ప్రయాణంలో ప్రకృతి నుంచి అందించే పాఠాలను నేర్చుకున్నట్లయితే మానవ జన్మ మహోన్నతమవుతుంది. పరోపకారార్థమిదం శరీరం. పరోపకారం పరమధర్మం. ఇతరులు ఆపదలో ఉన్నప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మన వంతు సాయం చేయడం మనిషిగా మన కర్తవ్యం. వృక్షాలు పరోపకారానికి మొదటి స్థానాలు. నదులు స్వచ్ఛమైన నిర్మలమైన నీటిని ఇస్తూ దాహార్తిని తీస్తూ మన క్షుద్భాధను నిర్మూలించే పాడి పంటలకు ముఖ్య స్థానంగా నిలిచేవి నదులు. మరి వాటికి స్వార్థం తెలియనా? స్వార్థం ఎరుగని నిరంతర శ్రమ చేసే ఈ సృష్టిలో మూలంగా నిలిచే విషయాలు ఈ వృక్షాలు, నదులు, ఆవులు, రకరకాలైన జంతువులు మనకెంతో మేలు చేస్తాయి. మన కొరకు శ్రమిస్తాయి. మన కొరకు వాటి జీవితాన్ని అర్పిస్తాయి. అదేవిధంగా మానవ జన్మను పొందిన ప్రతి ఒక్కరూ మన శరీర సుఖాన్ని అనుభవిస్తూ మన శరీర సుఖమే పరమధర్మంగా భావించకూడదు. పరోపకారమే పరమధర్మంగా భావించిన రోజున భగవత్ స్మరణే మనం చేసినట్లు లెక్కకు వస్తుంది. మరి ఆ రోజున ఎటువంటి భేదాలు ఉండవు. సమానత్వ భావనలు అంతటా వ్యాపిస్తాయి. మానవ శరీరం పరోపకారానికి ఉపయోగించినట్లయితే ఆ జీవితం సార్థకమవుతుంది. మన జీవితం స్వార్థం కోసం కాకుండా పరుల ప్రయోజనాల కొరకు ఉపయోగించేటట్లు జీవించగలగాలి. ఆ రోజునే మనం బ్రతికినా, మన జీవితం చాలించిన తర్వాతనైనా మన పేరు ఆచంద్రార్కంగా నిలిచి ఉంటుంది. ఆ రోజున మన ఈ మానవ శరీరం సార్థకమైనట్లే.
1: విన్నారు కదా, శ్రీమతి పోలోజు రాజేశ్వరి గారు అందించిన సుభాషితం అది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రైతు సమాచారం.

సుబాబుల్ సాగు వివరాల గురించి తెలుసుకుంటారు. సుబాబుల్ అతి త్వరగా పెరిగే బహువార్షిక మొక్క. వంటచెరకు, పశుగ్రాసం, పనిముట్లకు, కలప, ఇంకా కాగితపు గుజ్జు లాంటి అవసరాలను తీర్చగలదు. విత్తనాలు సులభంగా మొలకెత్తుతాయి. వర్షాభావ పరిస్థితుల్లో కూడా బాగా పెరుగుతుంది. వర్షపాతం 600 నుండి 1700 మిల్లీమీటరు ప్రతి సంవత్సరానికి ఉన్న ప్రాంతాలలో బాగా పెరుగుతుంది. దీనికి అనుకూలమైన నేలల విషయానికి వస్తే

0: తటస్థ నేలలు అనుకూలమైనవి, లోతైన సారవంతమైన ఎక్కువ తేమ లభ్యమయ్యే నేలలు కూడా అనుకూలమైనవే. ఈ సుబాబుల్ నాటడానికి అనుకూలమైన సమయం జూలైలో మొక్కలు నాటుకోవాలి. అనువైన రకాల విషయానికి వస్తే హవైన్ జైంట్ K8, K20, K28 మెట్ట నెలల్లో హవైన్ జైంట్ K636 రకాలను సాగు చేసుకోవచ్చు. K6, S24, S22, S10, K10, K8 మొదలగు రకాలు జాతీయ పశుగ్రాస అభివృద్ధి సంస్థ జాన్సీ వారిచే అందించబడుతూ ఉన్నాయి. ఇక విత్తన మోతాదు ఎకరానికి 3 కిలోలు అవసరం ఉంటుంది. విత్తన శుద్ధి ప్రక్రియ విషయానికి వస్తే విత్తనాన్ని సుమారు 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద వేడి నీటిలో 5 నిమిషాలు ఉంచి తీసిన విత్తనాన్ని చల్లని నీటిలో 12 గంటలు నానబెట్టి ఆ తర్వాత విత్తుకోవాలి. విత్తే దూరం 3 x 2 మీటర్ల ఎడంలో విత్తుకోవాలి. ఎకరానికి 660 నుండి 1000 మొక్కలు నాటుకోవచ్చు. విత్తే పద్ధతి విషయానికి వస్తే వేసవిలో 30x30x45 సెంటీమీటర్ల గుంతలను తవ్వితే నేల గుల్లబారి మొక్క నాటుకోవడానికి అనువుగా ఉంటుంది. వర్షాకాల ప్రారంభంలో మట్టి నింపిన గుంతల్లోనూ ఈ మొక్కలను నాటుకోవచ్చు. ఇక అంతర పంటల విషయానికి వస్తే మొదటి సంవత్సరం పప్పు దినుసు జాతి పైర్లను పెంచుకోవచ్చు. 2వ సంవత్సరం నుండి పశుగ్రాస పంటలను పెంచుకోవచ్చు. ఇక ఈ సుబాబుల్లో ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే సుబాబుల్ లెగ్యుమినేసికి చెందినది కావడం వలన నత్రజని ఎక్కువగా అవసరం లేదు. 10 నుండి 12 కిలోల నత్రజని, ఇంకా 12 నుండి 15 కిలోల భాస్వరం ఎకరానికి విత్తే ముందు వేసుకోవాలి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి భాస్వరం ఎరువును వర్షాకాలం మొదట్లో వేసుకోవాలి. ఇక ఈ సుబాబుల్లో కలుపు యాజమాన్యం విషయానికి వస్తే కలుపు నివారణ మొదటి 2 సంవత్సరాల వరకు చేసుకోవాల్సి ఉంటుంది. చెట్ల ప్రక్క కొమ్మలను ఎప్పటికప్పుడు నరికి చెట్లు ఎత్తుగా పెరిగేటట్టు చేస్తే 10 నుండి 15 సంవత్సరాల వరకు కలప ఉత్పత్తి చేసుకోవచ్చు. సుబాబుల్లో నీటి యాజమాన్యం విషయానికి వస్తే సుబాబుల్ వేర్లు భూమిలో చాలా లోతుగా వెళ్తాయి కాబట్టి బెట్ట పరిస్థితులను బాగా తట్టుకోగలుగుతుంది. ఆశించిన దిగుబడులు పొందడానికి ప్రతి నెలకొకసారి నీటి తడి ఇస్తే సరిపోతుంది. ఇక ఈ పంట కోత ఇంకా దిగుబడి విషయానికి వస్తే 2 నుండి 5 సంవత్సరాల మధ్య వయసున్న చెట్లను నరకవచ్చు. వంట చెరుకు కోసం అయితే 2 నుండి 3 సంవత్సరాల మధ్య నరుక్కోవచ్చు. పశుగ్రాసానికైతే ప్రతి 2 నుండి 3 నెలలకోసారి 10 నుండి 15 సెంటీమీటర్ల ఎత్తులో నరకాల్సి ఉంటుంది. కాగితపు గుజ్జు పరిశ్రమకైతే 4 నుండి 5 సంవత్సరాల మధ్య నరుక్కోవచ్చు.
1: రైతు సమాచారం విన్నారు.

దృఢమైన మనసున్న వారికి అంధకారంలోనూ కాంతి రేఖ కనిపిస్తుంది అన్నారు సోక్రటీస్. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 MHz ఈరోజు ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలతో మీ రేడియో నేస్తం దాసరి వెంకటేశ్వరరావు. ఈ ప్రసారం 7 గంటల జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఫేస్బుక్ నాటిక వింటారు. అనంతరం వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా హెపటైటిస్ నుంచి రక్షణ ఈ అంశం గురించి డాక్టర్ జి చేతన్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి గద్దే చంద్రకాంత. అనంతరం చిత్రగీతాలు వింటారు. 8 గంటలకు సమాచార ప్రభాత్, 8:00 8:15 మార్నింగ్ న్యూస్, ఆంగ్ల వార్త ప్రసారం. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం ప్రసారం అవుతుంది. 8:30 మీ మాటతో ఓ పాట, శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే చిత్రగీతల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

9:30 ఏకచిత్రగానం శీర్షికన ఒకే చిత్రంలోని పాటలు, 10:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్ల వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ విలయత్ ఖాన్ గారి సితార్వాదనం వింటారు. 12:30 తెలుగులో వార్తలు, చిత్రగీతాలు. 12:40 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం, 1:50 ఉర్దూలో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 2:00 2:15 దోపహర్ సమాచార్, 2:30 శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం కిన్నర్ లహరి, 3:30 ఏకచిత్రగానం శీర్షికన ఒకే చిత్రంలోని పాటలు, 4:00 మధుమంజరి చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమంలో చాతుర్మాస ప్రాశస్యం గురించి శ్రీమతి డి సౌజన్య గారి సమర్పణలో చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం ప్రసారమవుతుంది. 5

నిమిషాలకు శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం కిన్నర్లహరి. 3:30 ఏకచిత్రగానం శీర్షికన ఒకే చిత్రంలోని పాటలు. సాయంత్రం 4:00 మధురమంజరి. చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమంలో చాతుర్మాస ప్రాశస్యం గురించి శ్రీమతి డి సౌజన్య గారి సమర్పణలో చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:00 చిత్రగీతాలు. సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు. 6:35 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఏవియేషన్ రంగంలో ఉపాధి అవకాశాల గురించి తెలుసుకుంటారు. రాత్రి 7:15 ప్రసారమయ్యే కిసానవాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా పులిని కాపాడుకుందాం, ప్రకృతిని రక్షిద్దాం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. రాత్రి 7:45 వికసిత్ భారత్. ఈనాటి కార్యక్రమంలో ప్రధానమంత్రి సూర్య ఘర్ముత్తు బిజిలీ యోజన, ఈ అంశం గురించి వివరాలు తెలియజేస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీజీ ఎన్పిడిసిఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీ గొట్టిముక్కల మహేందర్ గారితో పరిచయ కార్యక్రమంలో ఉంటుంది. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 కిన్నర్లహరి, 8:15 పార్లమెంట్ సమీక్ష, 8:30 కిన్నర్లహరి చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 8:45 సమాచార సంధ్యా హిందీలో, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 జాతీయ చర్చా కార్యక్రమం, 10:00 పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమీక్ష. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇవి ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:45 కావస్తుంది. ముందుగా ప్రాంతీయ వార్తలు. విజయవాడ కేంద్రం నుండి 6:50 సంస్కృతంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్న భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సింగరేణి అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కోరారు. పితాపురాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. ఆవిరితో ఉడికించిన స్టీమ్డ్ రైస్ ను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగే ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రధానమంత్రికి ధింసా కూచిపూడి నృత్యాలతో స్వాగతం పలకడంతో పాటు విమానాశ్రయంపై ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు అనే ఇతివృత్తంతో ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో పొగాకు ధరల స్థిరీకరణ, రైతుల సంక్షేమం అంశంపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి శ్రవణ మాధ్యమం విధానంలో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పొగాకు రైతులకు మద్దతుగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి

0: 188 కోట్లను భరించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. ధరల లోటు భర్తీ కింద కిలో పొగాకుకు 20 రూపాయల చొప్పున అందించడంతో పాటు 94 మిలియన్ కిలోల పొగాకు కొనుగోళ్లకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. పొగాకు కొనుగోలు ధరలు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సింగరేణి అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కోరారు. ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, గతంలో భారత రాష్ట సమితి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణి సంస్థ అభివృద్దికి అవసరమైన కీలక నిర్ణయాలు తీసుకోలేదని, సుమారు 54 వేల కోట్ల రూపాయల బకాయిలను మిగిల్చాయని విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు సమీపంలోని బొగ్గు బ్లాక్ను వేలం ప్రక్రియలోకి తీసుకొచ్చామని తెలిపారు. ఈ బ్లాక్ సింగరేణికే దక్కాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే తెలంగాణ జెన్కో సింగరేణికి పోటీగా టెండర్లో పాల్గొనడం సరికాదని పేర్కొన్నారు. జెన్కో టెండర్ ప్రక్రియ నుంచి వైదొలిగి సింగరేణికి బ్లాక్ దక్కేలా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నెల్లూరులో నిన్న సైకిళ్లను పంపిణీ చేశారు. నెల్లూరులోని వీఆర్సీ గ్రౌండ్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 7000 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిళ్లను మంత్రి తన సొంత నిధులతో పంపిణీ చేశారు. సైకిళ్ల పంపిణీతో విద్యార్థులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడి చదువుపై మరింత దృష్టి సారించే అవకాశం కలుగుతుందని మంత్రి నారాయణ ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: ప్రతి తల్లిని నేను రిక్వెస్ట్ చేసేది పిల్లల్ని బాగా చదివించండి, చదువు దారులను ఏదైనా రీచ్ చేయాలి. నెల్లూరు రూరల్ గానీ సిటీ గానీ రెండిట్లో ఉన్న ప్రతి ఒక్కరికి సైకిల్ ఇవ్వాలని ఉద్దేశంతో 7000 సైకిల్ ఇప్పుడు ఇస్తున్నాం. మిగతా 3000 కూడా రాబోయే 2 ఆర్ 3 మంత్స్ లో అవన్నీ తెప్పించి కంప్లీట్ చేస్తాం.
0: పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. పిఠాపురం నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ది పనుల పురోగతిపై ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో కొత్తగా నిర్మించిన రహదారుల నాణ్యత, నాగులాపల్లి తాగునీటి పథకం, పాఠశాలల్లో భోజన పథకం అమలు, ఆసుపత్రుల్లో వైద్య సేవలు, పారిశుద్ధ్య నిర్వహణపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా సాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భోగాపురం విమానాశ్రయంతో ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున ఉపాధి పెట్టుబడి అవకాశాలు లభించనున్నాయని ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. విజయనగరం జిల్లా రాజాంలో విమానాశ్రయ ప్రారంభోత్సవ సన్నాహాలపై నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
2: అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఓపెనింగ్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దీనికి వచ్చిన తర్వాత దేశ విదేశాలంతా కూడా తిరుగుతూ పరిశ్రమల వారిని ఆహ్వానించడం, ఈ రోజు మేము కూడా ఈ పరిశ్రమల్లో భాగస్థులం అవుతామని చెప్పి చాలా పరిశ్రమలు కూడా ఇక్కడికి వచ్చి ఇప్పటికే ఫౌండేషన్ వేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. చాలా హోటల్స్ వస్తూ ఉన్నాయి, రిసార్ట్స్ వస్తూ ఉన్నాయి, కార్గో, కొత్త కొత్త పరిశ్రమలు కూడా వస్తూ ఉన్నాయి.
0: ఆవిరితో ఉడికించిన స్టీమ్డ్ రైస్ను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమైన మంత్రి, స్టీమ్డ్ రైస్ పంపిణీ, బియ్యం అక్రమ రవాణా నివారణ, బకాయి నిధుల విడుదల వంటి అంశాలపై నిన్న చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో స్టీమ్డ్ రైస్ వాడకం ద్వారా అందుతున్న నాణ్యమైన భోజనంపై సానుకూలత ఉందని తెలిపారు. దీన్ని ప్రజా పంపిణీ వ్యవస్థకు అనుసంధానం చేసి పైలట్ ప్రాజెక్టుగా రాష్టంలోని ఒక జిల్లాలో మొదలుపెట్టేలా అనుమతి ఇవ్వాలని కోరామని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. తెలంగాణ కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలపై వినతి పత్రాలు సమర్పించారు. ఇందులో భాగంగా కేంద్ర నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ చౌదరితో సమావేశమైన ఆయన, విదేశీ భాషలు నేర్చుకున్న విద్యార్థులకు

0: ఉద్యోగావకాశాలు విస్తృతంగా లభిస్తాయని, మూడవ భాషగా జర్మన్, జపనీస్ భాషలను ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించాలని కోరారు. అలాగే రామగుండంలో 100 పడకల ఆసుపత్రికి అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియాను కలిసి మంత్రి వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి పలు అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందించే సేవలు ప్రజల ఆరోగ్య ఫలితాల ఆధారంగా పీహెచ్సీలకు ర్యాంకులు ఇవ్వనున్నట్లు రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త విధానంలో మాతాశిశు ఆరోగ్యం, మధుమేహం, రక్తపోటు వంటి అసంక్రమిత వ్యాధుల నియంత్రణ, ప్రజల సంతృప్తి సహా మొత్తం 21 కీలక పనితీరు సూచికలను పరిగణలోకి తీసుకుంటారని చెప్పారు. ఆరోగ్య కేంద్రాల్లో సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు ఈ విధానం దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రపంచ కాలేయ వ్యాధుల అవగాహన దినోత్సవం హెపటైటిస్ డేని ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ పిలుపు మేరకు ప్రతి ఏటా జులై 28వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ వ్యాధికి గురైన వారికి కాలేయం నిదానంగా దెబ్బతింటుంది. ప్రస్తుతం ఈ వ్యాధి నివారణకు హెపటైటిస్ ఏబీ టీకాలు అందుబాటులో ఉన్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం పశ్చిమ బెంగాల్లోని హల్దియా సమీపంలో ఈరోజు తీరం దాటనున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మరియానంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: వాయుగుండం ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ రోజు రేపు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్న భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సింగరేణి అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కోరారు. పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. ఆవిరితో ఉడికించిన స్టీమ్డ్ రైస్ ను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
2: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. अथ वार्ताः. नीट प्रकरणे छात्राणां विरोध प्रदर्शनावधौ कथितारक्षकैः कृतानि कार्याणि अधिकृत्य विपक्षदलानां कोलाहलात् ह्यः संसदः उभे सदने लोकसभा राज्यसभा च स्थगिते अभवताम्. लोकसभायां ह्यः सार्वजनिक परीक्षा अनुचित साधन निवारण संशोधन विधेयकं 20-26 इति प्रस्तुतम्. एतस्य विधेयकस्य उद्देश्यं सार्वजनिक परीक्षा अनुचित साधन निवारण अधिनियम 20-24 इत्येतस्मिन् संशोधनमस्ति. डॉ जितेन्द्र सिंहः एतत् विधेयकं सदने प्रस्तुतवान्. अस्मिन् विधेयके अनेकानि महत्वपूर्णानि प्रावधानानि सन्ति. तेषु दोषसिद्धानां कृते अधिकतमः 10 वर्षीय कारावासः, 10 कोटि रूप्यक पर्यन्तः अर्थदण्डः तथा दोषसिद्धानां सम्पत्त्यधिग्रहणञ्च सम्मिलितमस्ति. प्रकरणानां शीघ्रनिस्तारणं सुनिश्चितुं प्रत्येकस्य राज्यस्य केन्द्रशासितप्रदेशस्य च प्रशासनाय विशेषद्रुतन्यायालयानां स्थापनं विधेयके अनिवार्यरूपेण विहितम्. एतदपि विधीयते यत् अपराधस्य सूचना आरक्षकस्थानके अभिलिखितदिनाङ्कात् 2 मासाभ्यन्तरे अन्वेषणं सम्पन्नं भवेत् तथा च आरोपपत्रप्रस्तुतेः 3 मासाभ्यन्तरे न्यायनिर्णयः सम्पन्नः भवेत्. प्रधानमन्त्री नरेन्द्रमोदी ह्यः स्काईरूट एरोस्पेस इत्यस्य पवनचन्दना नागाभरत डाका इत्येताभ्यां सह संवादम् अकरोत्.

0: सामाजिकसञ्चारपटले प्रकाशिते एकस्मिन् सन्देशे प्रधानमन्त्री अवदत् यत् वार्तालापे विक्रम 1 इत्यस्य सफलता विशेषतया चर्चिता, अन्येष्वपि कतिपयेषु रोचकविषयेषु चर्चा जाता। प्रधानमन्त्री तयोः जीवनयात्रां भावियोजनाश्च श्रुत्वा हर्षम् अभिव्यक्तवान्। तेनोक्तम् यत् तयोः ऊर्जा, महत्वाकांक्षा, सकारात्मकदृष्टिश्च भारतस्य निज अन्तरिक्षपरितन्त्रस्य सजीवभावनां प्रतिबिम्बयति। प्रधानमन्त्री स्काईरूट एरोस्पेस इत्यस्य समूहस्य सर्वेभ्यः सदस्येभ्यः शुभकामनाः अपि प्रेषितवान्। उत्तरप्रदेशप्रशासनेन उच्चतम न्यायालयः संसूचितः यत् अयोध्यास्थितस्य राममन्दिरन्यासाय प्राप्तदानराशेः कथितदुरुपयोगस्य अन्वेषणार्थं लखनऊ परिक्षेत्रस्य आरक्षकमहानिरीक्षकस्य किरण एस इत्यस्य अध्यक्षतायां चतुर्सदस्यात्मकं विशेषान्वेषणदलं निर्मितम्। अस्मिन् दले एकः आरक्षक उपमहानिरीक्षकः, एकः वरिष्ठाराक्षक अधीक्षकः, एकक्ष अपर आरक्षकाधीक्षकः अपि भविष्यन्ति। उच्चतम न्यायालयेन राज्यप्रशासनं निर्देशितं यत् विशेषान्वेषणदले पञ्चमसदस्यरूपेण न्यायिक लेखापरीक्षकः अपि नियोज्यताम्। एतद्दलं द्विसाप्ताहाभ्यन्तरे स्वप्रथमस्थिति प्रतिवेदनं न्यायालये समर्पयिष्यति। न्यायपीठं राममन्दिरदानराशेः कथितदुरुपयोगस्य तथा न्यासस्य वित्तीय लेखानां केन्द्रीयान्वेषण विभागेन अन्वेषणार्थं प्रस्तुताः याचनाः शृणोति स्म। एतन्मध्ये उत्तरप्रदेशस्य विशेष न्यायालयेन कथित राममन्दिरदानचौर्य प्रकरणे सर्वेषाम् अष्टाभियुक्तानां न्यायिकाभिरक्षायाः अवधिः 14 दिनानि यावत् वर्धितः। भारतीय भारोत्तोलिका ज्ञानेश्वरी यादवः ह्यः ग्लास्गो नगरे आयोजितेषु राष्ट्रमण्डल क्रीडासु महिलानां 53 किलोग्राम भारवर्गे रजत पदकं प्राप्तवती। राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मुः, उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन् तथा प्रधानमन्त्री नरेन्द्र मोदी च ज्ञानेश्वरी यादवं रजत पदक प्राप्त्यर्थम् अभिनन्दितवन्तः। अधुना भारतस्य पदकतालिकायाम् एकं स्वर्णपदकं, 3 रजतपदकानि, 1 कांस्यपदकञ्च एवम् आहत्य 5 पदकानि सन्ति इति वार्ताः।
1: आकाशवाणी हैदराबाद केन्द्रम्। नागर कर्नूल जिल్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు టి విజయ్ కుమార్ గారు.
2: ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యను ప్రవేశపెట్టినట్లు డీఈఓ రమేష్ కుమార్ తెలిపారు. జిల్లాలో 863 పాఠశాలలున్నాయని, ఇందులో గత విద్యా సంవత్సరం 23 పాఠశాలల్లో ఏఐ విద్యను ప్రారంభించామన్నారు. దీనికోసం అవసరమైన కంప్యూటర్లు, ఇతర సామాగ్రి వచ్చాయని, తొలి దశలో ఎంపికైన 23 పాఠశాలల్లో ఆశించిన ఫలితాలు రావడంతో పాటుగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ విద్యా సంవత్సరం 50 పాఠశాలల్లో ఏఐ విద్యను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల విద్యార్థులకు ఆంగ్లం, గణితం, తెలుగులో పట్టు సాధించేలా పర్యవేక్షించాలని ఉపాధ్యాయులకు సూచించామని అన్నారు. కంప్యూటర్లలోనే తప్పప్పులను గుర్తిస్తారని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు డెడ్ స్టోరేజ్ స్థాయిలో ఉన్నాయని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ పాటిల్ తెలిపారు. ఎల్నినో ప్రభావంతో పంటలకు సరిపడే విధంగా నీళ్లు లేవన్నారు. ఆగస్టు చివరి నాటికి శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 4,51,000 ఎకరాల సాగునీరు అందించే లక్ష్యంతో శ్రీశైలం జలాశయం నుంచి 40 TMCల నీటిని వినియోగించేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. అయితే ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో మొత్తం స్థూల నీటి నిల్వ 41.45 TMCలు ఉన్నప్పటికీ అందులో 30 TMCలు డెడ్ స్టోరేజ్ కావడంతో వాస్తవంగా వినియోగించదగిన నిల్వ కేవలం 11.45 TMCలు మాత్రమే అందుబాటులో ఉందని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా జిల్లాలో మహబూబ్నగర్ జిల్లాతో పాటు సంబంధిత ప్రాంతాలకు తాగునీటి సరఫరా కోసం ప్రతి సంవత్సరం 7.12 TMCల నీటిని కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే జూన్ 1 నుంచి జులై 18 వరకు 1.363 TMCల నీటిని తాగునీటి అవసరాల కోసం వినియోగించినట్లు కలెక్టర్ తెలిపారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో రైతులను ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్ సూచించారు.

0: ఈ ఖరీఫ్ జిల్లాలో ఇప్పటి వరకు 5 లక్షల ఎకరాలు సాగు జరగాల్సి ఉండగా ప్రస్తుతం 2 లక్షల 40 వేల ఎకరాల వరకే సాగు జరిగిందన్నారు. ఇందులో అత్యధికంగా 2 లక్షల 30 వేల ఎకరాల్లో పత్తి పంట సాగవుతోందన్నారు. తక్కువ కాలంలో వచ్చే పంటలను సాగు చేసుకోవాలన్నారు. ముఖ్యంగా మొక్కజొన్న, జొన్న, కంది, సజ్జ, పొద్దుతిరుగుడు, నువ్వులు, కొర్ర, ఆముదం, ఉలవలు, రాగి వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలన్నారు. ఇప్పటికే మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటుగా ఎమ్మెల్యేలు, కలెక్టర్ సైతం గ్రామ పంచాయతీ సర్పంచ్ కు ఏఈఓల ద్వారా రైతులకు ప్రత్యామ్నాయ సాగు చేపట్టాలని ప్రత్యేక సమావేశాల ద్వారా వివరించారని అన్నారు. ఆగస్టు చివరి వరకు మాత్రమే శ్రీశైలంలో నీళ్లు వచ్చే అవకాశం ఉందని, దీన్ని గుర్తించి రైతులు వరి సాగును చేపట్టాలని కోరారు. గ్రామాల్లో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, వ్యవసాయ అనుబంధ పనుల వేగవంతానికి వీబీ జీరాంజీ కింద ప్రతిష్టాత్మకంగా జలసిరి పథకం పనులు చేపడుతున్నట్లు గ్రామీణాభివృద్ది శాఖ జిల్లా అధికారి చిన్న ఓబులేసు తెలిపారు. రాష్ట ప్రభుత్వం తెలంగాణ జలసిరి పేరిట ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పొలానికి పంట కుంట, ప్రతి ఊరికి ఊటకుంట నినాదంతో నీటి సంరక్షణ చేపట్టనుందన్నారు. ఎల్నినో నేపథ్యంలో రాబోయే కాలంలో నీటి ఎద్దడిని నివారించే లక్ష్యంగా ఈ జలసిరి పథకం ప్రయోజనం కల్పిస్తోందని అన్నారు. దీనివల్ల వర్షం నీళ్లు వృధా కాకుండా భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు, సాగునీటి నాణ్యత పెరుగుతుందని అన్నారు. 3,500 మందికి పైగా గర్భిణీల్లో 699 మంది సాధారణ, 64 మంది మధ్యస్థం, ఇద్దరు తీవ్ర రక్తహీనత సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. దీన్ని అరికట్టేందుకు చిన్నారులు, గర్భిణులకు అంగన్వాడీ కేంద్రాల్లో ఏడాదికి 2 సార్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి నెలా ప్రత్యేక చికిత్సలు అందిస్తున్నామన్నారు. అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం అందజేస్తున్నారని, రక్తహీనత కలగకుండా తీసుకోవాల్సిన ఆహారం, జాగ్రత్తల గురించి ఆశాలు, అంగన్వాడీల ద్వారా వైద్యారోగ్య శాఖ అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ జిల్లాలో వేగవంతంగా జరుగుతోందని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ పాటిల్ అన్నారు. జిల్లాలో 7,31,000 పైగా ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశామని, 79% 5,78,000 పైగా ఇప్పటి వరకు దరఖాస్తుల డిజిటలైజేషన్ పూర్తయిందని అన్నారు. జూలై 24 నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావలసి ఉండగా ఎన్నికల సంఘం ఆగస్టు 3వ తేదీ వరకు గడువు పొడిగించిందని తెలిపారు. గడువులోగా 100% డిజిటలైజేషన్ పూర్తి చేస్తామని అన్నారు.
1: నాగర్ కర్నూల్ జిల్లా సమగ్ర నివేదిక అందించారు టి విజయకుమార్ గారు. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం మంగళ్ మిలన్ ఈ ఉదయం పార్లమెంట్ హౌస్ లో జరుగుతుంది. 2032 నాటికి ప్రపంచ బొమ్మల మార్కెట్లో భారత్ 5% వాటాను సాధించేందుకు ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. భారతదేశ ప్రజాస్వామ్య అభివృద్దిలో పంచాయతీరాజ్ సంస్థలు అత్యంత కీలకమైనవని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అన్నారు. గ్లాస్కోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో మహిళల షార్ట్ పుట్ F57 పోటీల్లో భారత పారా షార్ట్ పుటర్ షర్మిలా థంకర్ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం మంగళ్ మిలన్ ఈ ఉదయం పార్లమెంట్ హౌస్ లో జరగనుంది. పార్లమెంటు సమావేశాల సమయంలో కూటమి పూర్తి ఐక్యతను చాటి చెప్పే లక్ష్యంతో సాంప్రదాయబద్దంగా ప్రతి మంగళవారం ఈ సమావేశాలు నిర్వహిస్తారు. ఈ నెల 21న జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా భవిష్యత్తులో జరిగే పరీక్షల్లో పేపర్ లీకేజీలను నిరోధించడానికి భాగస్వాములందరూ సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఇటీవల జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, దేశ యువత ప్రయోజనాలు కాపాడడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. వర్షాకాల సమావేశాల 6వ రోజున కూడా ప్రతిపక్షాల నినాదాలు ఆందోళనల మధ్య పార్లమెంటు ఉభయ సభల కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. సమావేశాల 2వ వారం మొదటి రోజున నీట్ వివాదంపై నిరసన తెలిపిన విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకోవాలని ప్రతిపక్ష సభ్యులు

0: డిమాండ్ చేయడంతో లోక్సభ రాజ్యసభ పదే పదే వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాల గందరగోళం మధ్యే నిన్న లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అమెండ్మెంట్ బిల్లు 2026ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లు 2024 నాటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించింది. విద్యార్థుల భవిష్యత్తును కాపాడుతూనే బలమైన చట్టపరమైన చట్టాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పరీక్షా విధానంలో పారదర్శకత, నిష్పక్షపాతం, సమగ్రతను బలోపేతం చేయడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. ఇందులో నేరస్తులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తుల జప్తు వంటి కఠినమైన నిబంధనలు చేర్చారు. మరోవైపు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు సభలో చర్చ జరగకుండా ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్న ప్రతిపక్షాల తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. స్పీకర్ ప్రభుత్వం పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు ఉభయ సభల్లోనూ తమ స్థానాల నుంచి లేచి నిరసనలు కొనసాగించారు.
1: कांग्रेस पार्टी और कुछ दल है उनको कहना चाहता हूँ, विषय को भटकने मत दीजिए. इस वक्त स्टूडेंट का इंटरेस्ट, देश में जो एग्जामिनेशन होने का जो प्रक्रिया आज तक हमने देखा है, उसको मजबूती से जो रिफॉर्म्स लाया है, इस पे चर्चा होना ये सबसे प्राथमिकता होना चाहिए इस वक्त.
0: గందరగోళం కొనసాగడంతో లోక్సభ, రాజ్యసభ రెండు ఈ రోజుకి వాయిదా పడ్డాయి. ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో ఇప్పటివరకు పార్లమెంటులో ఎలాంటి ముఖ్యమైన చర్చలు జరగలేదు. బొమ్మల రంగానికి మద్దతుగా నిలిచేందుకు 2032 నాటికి ప్రపంచ బొమ్మల మార్కెట్లో భారతదేశం 5% వాటాను సాధించడంలో సహాయపడేందుకు ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిన్న న్యూఢిల్లీలో డిపిఐఐటి నిర్వహించిన బొమ్మల రంగంలో వ్యాపారుల సమావేశంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా గోయల్ మాట్లాడుతూ, భారతదేశ బొమ్మల పరిశ్రమ వృద్ది అనేది వికసిత్ భారత్ లక్ష్యం వైపు దేశం సాధిస్తున్న పురోగతిని ప్రతిబింబిస్తుందన్నారు. అధునాతన సాంకేతిక, అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలు, నాణ్యమైన బ్రాండింగ్, అంతర్జాతీయ విలువలతో అనుసంధానం ద్వారా పూర్తిస్థాయి దేశీయ ఉత్పాదక పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని పరిశ్రమ వ్యాపారులకు మంత్రి పిలుపునిచ్చారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన భారతీయ బొమ్మల బ్రాండ్లను ఉత్పత్తి చేసేందుకు మంచి డిజైన్, స్థిరత్వం, భారీస్థాయి ఉత్పత్తి, ఎగుమతులపై దృష్టి పెట్టాలని ఆయన పరిశ్రమను కోరారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారతదేశ ప్రజాస్వామ్య అభివృద్ది ప్రయాణంలో పంచాయతీరాజ్ సంస్థలు అత్యంత కీలకమైనవని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఆత్మ నిర్భర్ పంచాయతీ కార్యక్రమం, సమర్థ పంచాయతీ పోర్టల్ ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, వికసిత్ భారత్ 2047 విజన్ కు అనుగుణంగా ఆర్థికంగా బలోపేతమైన, సాంకేతికంగా సాధికారత సాధించిన, స్వయం సమృద్ది గల పంచాయతీలను నిర్మించే దిశగా ఈ కార్యక్రమాలు ఒక ముఖ్యమైన ముందడుగని సింగ్ పేర్కొన్నారు. డిజిటల్ సాధనాలు, స్థిరమైన ఆదాయ వనరులతో పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేయడం ద్వారా క్షేత్రస్థాయి పాలన మెరుగుపడుతుందని, అలాగే సమగ్ర గ్రామీణ అభివృద్ది వేగవంతమవుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ సంస్థల కోసం మోడల్ ఓన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ రూల్స్ ను కూడా మంత్రి విడుదల చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న స్కై రూట్ ఏరోస్పేస్ కు చెందిన పవన్ చందన, నాగభరత్ డాకాలతో సమావేశమయ్యారు. విక్రమ్ 1 సాధించిన విజయం, ఇతర ఆసక్తికరమైన అంశాలు వారి చర్చల్లో ప్రముఖంగా చోటు చేసుకున్నట్టు మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. వారి ప్రయాణం గురించి, వారి భవిష్యత్ ప్రణాళికల గురించి వివరాలు అడిగి తెలుసుకుని ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. వారిలోని ఆశయం, సానుకూలత, భారతదేశపు శక్తివంతమైన ప్రైవేట్ అంతరిక్ష పర్యావరణ వ్యవస్థ స్ఫూర్తిని ప్రతిబింబిస్తున్నాయన్నారు. అలాగే స్కై రూట్ ఏరోస్పేస్ బృందానికంతటికీ మోదీ తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈశాన్య ప్రాంత అభివృద్ది శాఖ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా న్యూఢిల్లీలో తన మంత్రిత్వ శాఖకు చెందిన పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఆ శాఖ చేపట్టిన యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ పురోగతిని సమీక్షించడానికి ఈ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ మంత్రి, యుఎస్పి అనేది పూర్తిగా రాష్టాల నేతృత్వంలో నడిచే కార్యక్రమమని, ప్రతి రాష్ట ప్రభుత్వం తన బలాలు, స్థానిక ఆకాంక్షల ఆధారంగా తన ప్రతిష్టాత్మక ఉత్పత్తిని గుర్తిస్తుందని చెప్పారు. దీని అమలును వేగవంతం చేయడానికి కేంద్ర మంత్రిత్వశాఖలు రాష్ట ప్రభుత్వాలతో సమన్వయం చేయడం, అందరు భాగస్వాములను ఒకే వేదికపైకి తీసుకురావడం, అనుసంధానకర్తగా వ్యవహరించడమే తమ మంత్రిత్వశాఖ పాత్ర అని పేర్కొన్నారు. గ్లాస్కోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో భారత పారా షాట్ పుటర్ షర్మిలా థంకర్ మహిళల షాట్ పుట్ F57 పోటీల్లో 9.81 మీటర్లలో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో కామన్వెల్త్ గేమ్స్ పారా అథ్లెటిక్స్ లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా షర్మిల చరిత్ర సృష్టించారు. మరోవైపు స్కాట్స్ టౌన్ స్టేడియంలో పురుషుల హైజంప్ ఈవెంట్లో భారత హైజంపర్ సర్వేష్ కుషారే రజత పతకం సాధించారు. ఫైనల్లో పోటీ పడిన కుషారే 2.25 మీటర్ల ఎత్తును విజయవంతంగా దాటారు. ఈవెంట్లో జమైకాకు చెందిన రొమైన్ స్వర్ణ పతకం గెలుచుకున్నారు. వెయిట్ లిఫ్టర్లు వల్లూరి అజయ్బాబు, జ్ఞానేశ్వరి యాదవ్ చెరో రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. మహిళల షార్ట్ పుట్ F57 ఈవెంట్లో షార్ట్ పుటర్ శిల్పా శైల కాంస్య పతకం దక్కించుకున్నారు. దీంతో గ్లాస్కో 2026 కామన్వెల్త్ గేమ్స్ లో భారతదేశం మొత్తం పతకాల సంఖ్య 10కి చేరింది. ఇందులో 2 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్య పతకాలు ఉన్నాయి. ఒడిశా, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇటువంటి వాతావరణ పరిస్థితులే కర్ణాటక, మధ్య మహారాష్ట, దక్షిణ కర్ణాటక, విదర్భల్లో కూడా కొనసాగే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం మంగళ్ మిలన్ ఈ ఉదయం పార్లమెంట్ హౌస్ లో జరుగుతుంది. 2032 నాటికి ప్రపంచ బొమ్మల మార్కెట్లో భారత్ 5% వాటాను సాధించేందుకు ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. భారతదేశ ప్రజాస్వామ్య అభివృద్దిలో పంచాయతీరాజ్ సంస్థలు అత్యంత కీలకమైనవని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
5: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
6: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
7: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఫేస్బుక్ నాటిక. రచన పి స్వప్న. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఇందులో డాక్టర్ రామకృష్ణ, నవీన్ కుమార్, మధు, ఇంకా శారద, తేజస్వి, రోహితామణి, గాయత్రి, కిరణ్మయి, అనూష, రోజా, శ్రావణి, జగదీశ్వరి పాల్గొన్నారు. వినండి ఫేస్బుక్ నాటిక.
2: ఏంటి రాజేశ్వరి, ఏంటి ఇలా వచ్చావు?
3: ఏం లేదు వదిన. మరి పెద్ద బ్యాగులు ఏమైనా ఉంటే ఇస్తావా? అర్జెంట్ గా కావాలి, మళ్ళీ ఇచ్చేస్తాలే.
2: ఎందుకు, ఏంటంత హడావిడిగా ఉన్నారు?
3: ఏం లేదు వదిన, మా అమ్మాయికి ఇంజనీరింగ్ లో సీటు వచ్చింది పట్నంలో మంచి కాలేజ్లో, అక్కడే హాస్టల్లో ఉంచి చదివిద్దామని. మా ఇంట్లో బ్యాగులేవీ లేవు, ఉన్నవన్నీ నా కొడుకు తీసుకెళ్లాడు. నీకు తెలుసు కదా వాడు పట్నంలో మెడిసిన్ చదువుతున్నాడని. ఇప్పుడేమో అమ్మాయి, అందుకే బ్యాగ్ కావాలని వచ్చా.
2: ఏంటో వదిన, నువ్వు అదృష్టవంతురాలివి. నాకు ఉన్నారు పిల్లలు, వాళ్ళ నాన్నగారు సౌకర్యాలన్నీ కల్పించినా చదువుల్లో ఏమాత్రం రాణించట్లేదు. నీ పిల్లలిద్దరూ రత్నాలు. ఆర్థిక స్థితిగతులని అర్థం చేసుకుని తల్లిదండ్రులకు అనుగుణంగా నడుచుకుంటారు.
3: అవును వదిన, నా పిల్లలు వజ్రాలు. ఇంత కష్టపడేది వాళ్ళు బాగుండాలనే కదా. వారి వారి జీవితాల్లో వాళ్ళు మంచిగా స్థిరపడితే చాలు. నాకంతకంటే ఏం కావాలి వదిన?
2: మంచి మాట చెప్తావు, ఇదిగో బ్యాగ్ తీసుకో.
3: అలాగే వదిన, హడావుడంతా అయిపోయాక మళ్ళీ వస్తాను.
2: సరే రాజేశ్వరి.
4: అలా రాజేశ్వరి తన కూతురు సునీతని పట్నంలోని మంచి హాస్టల్లో జాయిన్ చేస్తుంది. కొత్త వాతావరణంలోకి అడుగు పెట్టిన సునీతకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అవే తన జీవితాన్ని అనుకోని మలుపులు తిప్పుతాయి.
5: హాయ్, నా పేరు రమ్య. కొత్తగా వచ్చావా హాస్టల్ కి?
4: అవును, నా పేరు సునీత.
5: ఏంటి, నువ్వు మంచి ర్యాంకర్ వట కదా, హాస్టల్లో అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు. మంచి జీనియస్ వట?
4: అలా అని ఏం లేదు, చదివితే ఎవరైనా జీనియస్లే. కాకపోతే నేను చదివిన చోట లెక్చరర్స్ మంచి వాళ్ళు, బాగా చెప్తారు. అంతేకాక మా అమ్మా నాన్నల సహకారం, ఇవన్నీ నేను చదువులో ముందుండడానికి కారణాలు.
5: నీకు మీ అమ్మా నాన్న అంటే అంత ఇష్టమా?
4: చాలా, వాళ్ళంటే నాకు ప్రాణం. వాళ్ళని ఇబ్బంది పెట్టే పనులు నేను ఎప్పుడూ చేయను.
5: వెరీ గుడ్. ప్రతి అమ్మాయి నీలా ఆలోచిస్తే కన్న వాళ్ళ కలలు నెరవేరుతాయి.
4: థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్.
5: ఓకే, పద, మన రూమ్మేట్స్ ని పరిచయం చేస్తాను. భవాని, తను సంధ్య, తను శ్వేత.
4: హాయ్ ఆల్ ఆఫ్ యూ, నైస్ మీటింగ్ యూ.
6: హాయ్ సునీత.
5: ఓకే, నేను వేరే హాస్టల్ కు వెళ్తాను. నా ఇన్స్టిట్యూట్ ఇక్కడికి చాలా దూరం, అందుకే. కానీ హాస్టల్లో అయినా కాలేజ్లో అయినా చెడగొట్టాలని చూసే వ్యక్తులతో జాగ్రత్త. ఎవరితో అయినా జాగ్రత్తగా మసులుకో. సరేనా, మళ్ళీ కలుద్దాం. బాయ్.
4: ఓకే బాయ్. పట్నంలో రాజేశ్వరి కొడుకు రవి సంగతులు.
7: అరే సునీల్, రవి ఎక్కడున్నారా? ఫోన్ చేసినా పికప్ చేయడం లేదు.
8: వాడు బయటికి వెళ్ళి ఉంటాడరా, వస్తుంటాడు. ఏంట్రా సంగతి?
7: ఏం లేదురా, ఇదిగో మాటల్లోనే వచ్చేస్తున్నాడు రవి.
9: ఏంట్రా కళ్యాణ్, ఒకటే ఫోన్లు, ఏంటి విషయం?
7: ఏం లేదురా, మా నాన్నగారు ల్యాప్టాప్ కొనిచ్చారు.

0: చూపిద్దామని.
1: చాలా బాగుందిరా.
0: బాగుండడమే కాదు, నీకు ఒక మంచి చాటింగ్ ప్లేస్ చూపిస్తాను, అదే ఫేస్బుక్.
1: ఫేస్బుక్? ఇది నేను కూడా విన్నానురా, ఈ మధ్య చాలా మంది వాడుతున్నారు, ఎలాగో నాకు చెప్పు.
0: ఇదిగో ఈ పద్ధతిలో అకౌంట్ ఓపెన్ చేయాలి.
1: ఓస్ ఇంతేనా? ఓకే, నేను కూడా అకౌంట్ ఓపెన్ చేస్తాను.
0: అరే అయితే దాంట్లో నీ ఫోటోకి బదులు నా ఫోటో పెట్టు.
1: ఎందుకురా?
0: ఏం లేదు, ఏవైనా చిన్న చిన్న సమస్యలు లాంటివి ఉంటే ఇబ్బందులు పడకుండా ఉంటావని, నీకంత డేర్ లేదు కదరా అందుకని.
1: అలాగేరా. ఈ కాసేపట్లోనే ఇన్ని ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చాయంట్రా.
0: అదే మరి, చదువులతో విసిగిపోయిన మనకు మంచి కాలక్షేపం రా.
1: నిజమేరా, చాలా బాగుంది, దీన్ని కనిపెట్టిన వాడికి థ్యాంక్స్ చెప్పాలి.
0: ఓకేరా, బాయ్.
1: బాయ్ రా.
2: సునీత హాస్టల్ సంగతులు. సాయంత్రం ఫ్రెషర్స్ డే పార్టీ జరుగుతుంది. ఆ పార్టీలో సునీత పాటలు పాడుతుంది, డాన్స్ కూడా చేస్తుంది. ఇదంతా గమనించిన కళాశాల ప్రిన్సిపల్ తను మంచి ర్యాంకరే కాకుండా ఆల్రౌండర్ అని ప్రశంసిస్తారు ఆ పార్టీలో.
3: హాయ్ సునీత. ఏంటి, నువ్వు పాటలు పాడతావా, డాన్స్ కూడా చేస్తావా? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను, ఇంత సైలెంట్ గా కనిపిస్తావు. మంచి టాపర్వే అనుకున్నా, కానీ మల్టీ టాలెంటెడ్ అని అనుకోలేదు. లెక్చరర్స్ ఏంటి, స్టూడెంట్స్ ఏంటి, స్టాఫ్ ఏంటి, ఎవరిని చూసినా నీ గురించే మాట్లాడుతున్నారు. వావ్, యు ఆర్ సో గ్రేట్.
4: అబ్బా ఆపు రమ్య, నీ పొగడ్తలు. నేనేమంత గ్రేట్ కాదు.
3: ఎంత ఈజీగా చెప్తున్నావే. సర్లే కానీ, మా ఇన్స్టిట్యూట్ లో కూడా ఏమైనా సెలబ్రేషన్స్ ఉంటే నువ్వు వచ్చి మాకు డాన్స్ నేర్పించి హెల్ప్ చేయాలి, ఓకేనా?
4: సర్లే, ఆపమే. సరికాని, కొత్త హాస్టల్ ఎలా ఉంది?
3: బాగానే ఉంది. అవును, నీ చదువు ఎలా ఉంది?
4: సాఫీగానే సాగిపోతుంది.
3: ఓకే బాయ్, మళ్ళీ కలుద్దాం.
4: ఓకే బాయ్.
2: కొంతకాలానికి సునీత రూమ్మేట్స్ కి దగ్గర అవుతుంది.
4: భవానీ, ఏంటి, ఏదో కొన్నట్టున్నా?
5: దీన్ని ల్యాప్టాప్ అంటారు
4: తెలుసు, కానీ ఏంటి ఇలా సడన్ గా?
5: మనం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కదా, వీటితో చాలా అవసరం ఉంటుంది.
4: ఓకే ఓకే.
5: ఏ ఇలాగా కంప్యూటర్ చూద్దూ గాని.
4: వస్తున్నా.
5: నీకు FB అకౌంట్ ఉందా?
4: FB అకౌంటా? అంటే ఏంటి?
5: FB అకౌంట్ అంటే ఏంటో తెలియదా? ఫేస్బుక్ తల్లి దూరంగా ఉన్న స్నేహితులని మరియు వారి క్షేమ సమాచారాన్ని పొందడానికి మంచి యూస్ఫుల్ అకౌంట్, నీకు తెలీదా?
4: నాకు నిజంగానే తెలీదు.
5: ఓసి పిచ్చి మొద్దు, నేను నేర్పిస్తాగా. ఇలా అకౌంట్ ఓపెన్ చెయ్యాలి.
4: అదేంటి, నా ఫోటో కాకుండా నీ ఫోటో పెడుతున్నావేంటి?
5: అమ్మాయిలం కదా, ఎవడైనా రాంగ్ పర్సన్ తగిలితే ఇబ్బంది పడకుండా ఉంటావని ముందు జాగ్రత్త.
4: సరే. ఏ చూడు, కుప్పలు తెప్పలుగా ఫ్రెండ్ రిక్వెస్ట్లు వచ్చాయి.
5: ఇంకేముంది? ఓకే కొట్టు, ఒక నిమిషం ఆగు. వీడెవడో బాగున్నట్టున్నాడే, ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టు.
4: ఏయ్ ఏమొద్దు.
5: ఏం పర్లేదు, ఓకే అన్నాడో లేదో చూద్దాం. ఇదిగో ఓకే అన్నాడే, ఇంకే ఇక ఎంజాయ్ చేయి కొత్త స్నేహంతో.
4: ఏమోనే, ముక్కు మొహం తెలియని వాళ్ళతో స్నేహం ఏంటి, నాకు ఇష్టం లేదు.
5: అరే ఏం కాదు, ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్, ఏ ప్రాబ్లం రాదు. అందుకేగా నా ఫోటో పెట్టాను, ఇంకేంటి ఇబ్బంది?
4: ఏమో తప్పు చేస్తున్నాననిపిస్తుంది.
5: నువ్వలా ప్రతిదాన్ని భూతద్దంలో చూస్తే నేనేం చెయ్యలేను, అర్థమైందా?
4: అబ్బా అంత కోపం ఎందుకు? అర్థమైందిలే.
5: గుడ్ గర్ల్, ఇప్పుడు నచ్చవు.
2: సునీతని చూడడానికి రాజేశ్వరి గారు హాస్టల్ కి వెళ్తారు.
6: ఎవరమ్మా, ఎవరు కావాలి మీకు?
3: నేను సునీత వాళ్ళ అమ్మగారినండి.
6: ఓ సునీతనా, చాలా ఇంటెలిజెంట్ అని ఫ్రెషర్స్ డే పార్టీలో విన్నాను, పిలుస్తానుండండి. సునీత సునీత, నీకోసం మీ అమ్మ వచ్చారు.
4: నిజమా మేడం, థ్యాంక్ యూ. అమ్మా ఎలా ఉన్నావు, నాన్నగారు ఎలా ఉన్నారు?
3: బాగున్నావమ్మా, మేము బాగానే ఉన్నాం. హాస్టల్ ఎలా ఉంది, స్నేహితులందరూ బాగున్నారా, మంచిగా చదువుకుంటున్నావా?
4: అమ్మ నా చదువు గురించి అడుగుతుంది, ఏమని చెప్పాలి? నేను ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యాని. ఏం కాదులే, మళ్ళీ రాసి పాస్ అవుతాగా ముందు నాకొక ల్యాప్టాప్ కావాలని అడుగుతాను.

0: అమ్మా, బాగానే చదువుతున్నాను కాని నీ మెడలో బంగారు తాడు ఏరి.
1: అదా, మీ అన్నయ్యకు ల్యాప్టాప్ కావాలంటే కుదువ పెట్టాల్సి వచ్చింది.
0: అయ్యో, మా కోసం ఎంత కష్టపడుతున్నారమ్మా మీరు.
1: మీరు మంచిగా చదివి మంచి ఉద్యోగాలు సంపాదిస్తే మాకదే చాలు. నువ్వు బాధపడకు, బాగా చదువుకో. ఇదిగో నీకు ఇష్టమైన వంటలు చేసి తీసుకువచ్చాను, తీసుకో.
0: అవునా, చాలా థ్యాంక్స్ అమ్మా. సునీత ల్యాప్టాప్ అడగాలనే ఆలోచనను మార్చుకుని ఇక నుంచి చాటింగ్ మాని బుద్ధిగా చదువుకోవాలనుకుంటుంది. కాని పదే పదే మెసేజెస్ రావడంతో ఆగలేక మళ్లీ చాటింగ్ మొదలు పెడుతుంది.
2: సంధ్య, సునీత ఏది కనిపించట్లేదు. ఇప్పటికి 2 సార్లు వచ్చాను. నేనేమో హాస్టల్ మారాను. అప్పటి నుంచి తనకు సరిగ్గా కలవడం కుదరడం లేదు. ఏది తను?
3: ఆ మాట ఎందుకు అడుగుతావులే రమ్య. ఈ మధ్య తను ఫేస్బుక్ తో బిజీ అయింది.
2: ఏంటి ఏంటి శ్వేత, నువ్వు మాట్లాడేది ఇదంతా నిజమా?
4: అవును, రాత్రిం భవాళ్ళు దాని ముందే కూర్చుంటుంది. భవానీ ల్యాప్టాప్ లో నెట్ బ్యాలెన్స్ అయిపోయిందని బయట నెట్ సెంటర్ కి వెళ్లారు.
2: ఏంటి శ్వేత, నువ్వు మాట్లాడేది ఇదంతా నిజమా? నేను ఊహించిందే జరుగుతుందన్నమాట.
4: రమ్య, ఏదో ఒకటి చేసి దాని మనసు మార్చవే, దాని దృష్టి చదువుపైకి మరల్చు.
3: అవును రమ్య, అది ఎంత బిజీ అయిందంటే అది ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయింది. తను ర్యాంకరే కాని ఫెయిల్యూర్ కాదు, కానీ అలా అవుతుందేమోనని భయంగా ఉంది.
2: నాకు పరిస్థితి చెప్పారుగా, ఇక మీరు నిశ్చింతగా ఉండండి. దేనికైనా సమయం సందర్భం రావాలి కదా, ఆ రోజు తప్పకుండా వస్తుంది.
5: ఏంటిరా ఈ మధ్యలో బిజీగా ఉంటున్నా?
6: అదేం లేదురా, అయినా నీ దగ్గర దాపకాలు ఏమంటాయి నాకు. ఈ మధ్య ఫేస్బుక్ లో ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది కదా, తను నాకు ఒక మంచి స్నేహితురాలైందిరా, తనతో మాట్లాడాలనిపిస్తుందిరా.
5: దానికెందుకురా అంతలా ఆలోచిస్తున్నావు, తనను నెంబర్ అడుగు.
6: తను ఏమనుకుంటుందోనని భయంగా ఉందిరా.
5: ప్రయత్నించడంలో తప్పు లేదు కదరా, తను ఏమనుకోదులే. కాని
6: సరేరా.

0: భవానీ తను నాతో మాట్లాడాలంటున్నాడే. ఎలా, నాకు మొబైల్ లేదుగా.
1: ఎందుకే అంత కంగారు పడతావు, నా మొబైల్ నంబర్ ఇవ్వు.
0: సరే ఇస్తాను.
1: థ్యాంక్స్.
0: అయితే ఒక పని చేయవే, ఇప్పుడు మొబైల్స్ లో వాయిస్ మాడ్యులేషన్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంతో మన వాయిస్ వేరే వాళ్ళ వాయిస్ గా మార్చుకోవచ్చు. ఇంకా స్వీట్ గా కూడా మార్చుకోవచ్చు.
1: ఎందుకే, నా వాయిస్ బాగానే ఉంటుందిగా.
0: అవును, కానీ ఫోటోలాగానే నీ వాయిస్ కూడా మార్చావనుకో, అప్పుడు అతను నిన్ను ఏ విధంగానూ గుర్తుపట్టలేడు. మంచివాడైతే ఒరిజినల్ గా కలిసి అతన్ని థ్రిల్ చేయొచ్చు, రాంగ్ పర్సన్ అయితే సమస్య ఉండదు. బాగుంది కదా.
1: అమ్మో, నాకు భయంగా ఉంది, వద్దే.
0: ఏం కాదులేవే, ఇదిగో ఇలా చూడు, ఇలా వాయిస్ మాడ్యులేషన్ సెట్ చేసుకోవాలి. అర్థమైందా?
1: ఆ, అర్థమైంది.
2: అలాగే రవి తన వాయిస్ మాడ్యులేట్ ని సెల్ ఫోన్ లో సెట్ చేసుకుంటాడు తన మిత్రుని సలహాతో.
3: హలో భవానీ గారు.
4: హలో కళ్యాణ్ గారు, బాగున్నారా?
3: వావ్, వాట్ ఏ స్వీట్ వాయిస్. మీరెలా ఉన్నారు?
4: ఓ, థ్యాంక్ యూ సో మచ్. బాగున్నాను.
3: మీ జీవిత లక్ష్యం ఏంటండి?
4: అమ్మ వాళ్ళు మాకోసం ఎంతో కష్టపడ్డారు కనుక మంచి ఇంజనీర్ అయ్యి జాబ్ చేస్తూ వాళ్ళకు ఏ లోటు లేకుండా చూసుకోవడం. మరి మీ లక్ష్యం ఏంటి?
3: నేను కూడా మంచి డాక్టర్ అయ్యి మా అమ్మా నాన్నలకు బాగా చూసుకోవడం, చెల్లి పెళ్లి చేయడం, పేదలకి రోగులకి ఉచితంగా వైద్య సేవలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాను.
4: ఏంటి, మీకు చెల్లి ఉందా? నాకు ఒక అన్నయ్య ఉన్నారు. వావ్, మన ఆశయాలు ఆలోచనలు ఒకేలా ఉన్నాయి కదా?
3: అవును, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మన ఆశయాలు ఆలోచనలు ఒకేలా ఉన్నందుకు. మీతో ఇలాగే మాట్లాడాలనిపిస్తుందండి.
4: నాకు కూడా. ఇంకా

0: ఈ విధంగా వారి మధ్య సంభాషణ కొన్ని నిమిషాల నుంచి మొదలై కొన్ని గంటలుగా మారుతుంది.
1: ఏంట్రా రవి, చాలా సంతోషంగా ఉన్నావు.
2: అదేం లేదురా, ఫేస్బుక్ లో పరిచయమైన అమ్మాయితో చాట్ చేస్తున్నాను.
1: ఓహో, ఏంట్రా సంగతి, బండి పట్టాలెక్కుతున్నట్లుంది. ఎప్పుడు చూసినా తన ధ్యాసలోనే ఉంటున్నావు.
2: ఏమోరా, నాకైతే తన మంచి స్నేహితురాలు, అంతవరకు ఓకే. కాని
1: అదిగో అదే కానీ అన్నా వెంటనే అర్థమవుతుంది ఏదో ఉందని.
2: ఇన్నాళ్ళ మా స్నేహంలో చాటింగ్లు ఫోన్ కాల్స్ బాగున్నాయి, కానీ నేను నా ఫోటో మార్చి నాకు నేనుగా తనకు కనిపించాలని, తనతో నా ఈ బంధాన్ని పటిష్టం చేసుకోవాలని ఆశపడుతున్నాను. అందుకే తనని ఈ ఆదివారం పార్క్కి రమ్మన్నాను. వచ్చాక తను నా అభిప్రాయాలు కలిస్తే తర్వాత అసలు విషయం గురించి మాట్లాడదామని.
1: మరింకేం విజృంభించి మామా, ఏదో ఒకటి తేల్చుకో. ఫ్రెండ్షిపా, ఇంకేదైనా ఉందా తేల్చుకో.
2: అలాగేరా.
3: ఏ సునీత, ఏంటే ఈ మధ్య అదోలా ఉంటున్నావు, ఏం జరిగింది?
0: ఏముంది, జీవితంలో స్నేహంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నాను.
3: దేని గురించే నువ్వు మాట్లాడేది? అదే ఆ రోజు ఫేస్బుక్ లో పరిచయం అయ్యాడే కళ్యాణ్, అతని గురించేనా?
0: అవును, అతని గురించే. చాలా మంచి వ్యక్తి, నన్ను నన్నుగా అర్థం చేసుకున్నాడు. కాని నా ఫేస్బుక్ ఫోటో పేరు నీది పెట్టి తనను మోసం చేస్తున్నానేమో. మంచి స్నేహితుడి దగ్గర నిజం దాచడం తప్పనిపిస్తుంది. తను ఈ ఆదివారం నన్ను కలవమన్నాడు. వెళ్లి కలిసి తనను క్షమాపణ అడిగి తనతో స్నేహాన్ని కొనసాగించాలి.
3: మంచి ఆలోచనే, ఇంకేంటి బాధ?
0: చదువుకోడానికి వచ్చా, అందులో వెనుకబడ్డా. స్నేహంలో ముందంజలో ఉన్నా, కాని రెండింటినీ బ్యాలెన్స్ చేయలేక అమ్మవాళ్ళని ఇబ్బంది పెడుతున్నానేమోనని బాధగా ఉంది.
3: కమాన్ సునీత, ఈ వయసులో ఇవన్నీ కామన్. కెరీర్ లో గెలవాలంటే స్నేహం కాని ప్రేమ కాని అడ్డు కావు కాబట్టి గో అహెడ్. ఓకే, ఆల్ ది బెస్ట్.
2: అరే ఇదేంటి, మా చెల్లి పార్క్ లో ఉంది, ఇక్కడికి ఎందుకు వచ్చి ఉంటుంది? కనుక్కోనా వద్దా? సరే, నా ఫేస్బుక్ స్నేహితురాలు వచ్చాక తనతో పాటు వెళ్తాను చెల్లి దగ్గరికి.
0: ఇతను వచ్చినట్లా లేదా? కాల్ చేసి చూద్దాం.
2: హలో చెప్పండి, వచ్చారా?
0: వచ్చాను, నేను వైట్ డ్రెస్ లో రాలేదు, ఎల్లో డ్రెస్ లో వచ్చాను.
2: అవునా, ఎక్కడున్నారు?
0: ఈ పార్క్ లో ఉయ్యాల పక్కన నిల్చోనున్నా.
2: ఒక్క నిమిషం ఆగండి. ఏంటి, ఉయ్యాల పక్కన నా చెల్లి ఉంది, తనైనా ఏంటి? మళ్ళీ కాల్ చేసి చూస్తాను. అరే తనే ఎత్తి అలా ఉంటుంది. అయ్యో భగవంతుడా, ఇన్ని రోజులు మిసైల్ పంపిస్తూ స్నేహాన్ని పెంచుకుని కొత్త బంధాన్ని మలుచుకోవాలనుకుంటుంది నా చెల్లెలితో. నా ఇంత తప్పు చేశాను.
0: ఏంటి కళ్యాణ్, ఎక్కడున్నావు? నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను.
2: సారీ అండి, నేనిప్పుడు మిమ్మల్ని కలవలేను, అర్జెంటుగా పని ఉండి ఆగిపోయాను, మళ్ళీ కలుస్తాను. ఓకే బాయ్.
0: ఏ ఒక్క నిమిషం ఉండు. అయ్యో కట్ చేశాడే,

దేవుడా, నేనెంత పెద్ద తప్పు చేశాను. దూరంగా ఉన్న మిత్రుల క్షేమ సమాచారాలు, కొత్త మిత్రుల స్నేహాలు కలిగి ఉన్న ఫేస్బుక్ ని నేనే అనవసరంగా ఫోటో మార్చి ఇలా చేశాను. జరిగిందంతా చేస్తుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. దీనికి ప్రాయశ్చితం అనేది ఉందా? కాస్తలో ఎంత తప్పు చేసేవాడిని. నా చెల్లి తల్లిదండ్రుల ముందు దోషిగా నిలబడేవాడిని. ఇక ఇంతటితో ఈ విషయాన్ని వదిలేసి నా తప్పును నేనే సరిదిద్దుకుంటాను. చదువులో ముందుండేలా కృషి చేస్తాను.

0: హాయ్ బాని, ఎలా ఉన్నావు?
1: హాయ్, బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నీ హాస్టల్ ఎలా ఉంది?
0: బాగున్నాను. హాస్టల్ ఇన్స్టిట్యూట్ కి దగ్గరగానే, ఏ సమస్య లేదు. అవును, నీ చదువెలా ఉంది?
1: బాగానే చదువుతున్నానులే.
0: అవును, సునీత ఎలా ఉంది? బాగానే చదువుతుంది అనుకుంటా, ఎంతైనా టాపర్ కదా.
1: అవును, ఏం లేదు, ఈ మధ్య కొంచెం వెనకబడుతోంది.
0: అవునా, ఏమైంది?
1: అదేం లేదు, లైఫ్ ఎంజాయ్ చేస్తుంది అంతే.
0: ఎంజాయ్ చేస్తుందా? అదేంటి?
1: ఫేస్బుక్ చాటింగ్ చేస్తుంది అంతే. అందులో తప్పేముంది? ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు?
0: ఎందుకా అంత కంగారు? అసలు నీకు సునీత వాళ్ళ తల్లిదండ్రుల గురించి తెలుసా? వాళ్ళ నాన్నగారు పొద్దున్నే న్యూస్ పేపర్ వేస్తారు, తర్వాత రోజంతా

0: షాప్ లో పనిచేస్తారు. మళ్లీ సాయంత్రం నుంచి 12 గంటల వరకు సినిమా హాల్లో పనిచేస్తారు. వాళ్ళ అమ్మగారు పచ్చళ్లు తయారు చేసి అమ్ముతారు. ఇంత కష్టపడి చదువుతున్నారు వాళ్ళు. అందుకోసమే సునీత ఇప్పటి వరకు తన తల్లిదండ్రులను దృష్టిలో ఉంచుకుని మంచి టాపర్ గా నిలిచింది. ఇక్కడికి వచ్చాక నువ్వేమో ఫేస్బుక్ పరిచయం చేసి తన చదువులో వెనుకబడడానికి కారణమయ్యావు. నీకేంటి, నువ్వు చదవకుండా లైఫ్ ఎంజాయ్ చేసినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మీ తల్లిదండ్రులు బాగా సంపాదించారు. నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరమూ లేదు. కానీ సునీత బాగా చదివి మంచి ఉద్యోగం చేస్తూ జీవితంలో స్థిరపడాలని వాళ్ళ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. నేను హాస్టల్కు వెళ్లి సునీత గురించి అడిగినప్పుడు సంధ్య వాళ్ళు నాతో మాట్లాడుతూ ఉంటే సునీత వాళ్ళ నాన్నగారు అక్కడికి వచ్చి ఆ మాటలు విని ఎంత కంగారు పడ్డారు. తన కూతురు పరిస్థితి ఏమైపోతుందోనని అందుకే నీతో ఒక్కసారి మాట్లాడాలని వచ్చారు.
1: నువ్వేనామ్మా భవానీ అంటే, బాగున్నావా?
2: నమస్కారం అంకుల్. అవును, నేనే భవానీని. బానే ఉన్నాను.
1: అమ్మా, మా గురించి రమ్య మొత్తం చెప్పి ఉంటుంది కదా. ఆశలన్నీ మా బిడ్డపైనే పెట్టుకుని రెక్కలు ముక్కలు చేసి కష్టపడుతున్నాం. కానీ మా బిడ్డల చదువును చూసి ఆ కష్టాన్నంతా మర్చిపోయి బతుకుతున్నాం. కానీ నా కూతురు చదువు మాని రెక్కదారి పడుతుందని తెలిసి నా భార్య తట్టుకోలేదని తనకు చెప్పకుండా నేనే వచ్చేశాను. ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. దయచేసి తను మార్చమ్మా ప్లీజ్. ఆ ఫేస్బుక్ వాడటం మాన్పించమ్మా.
2: సారీ అంకుల్, నన్ను క్షమించండి. మీ కుటుంబ పరిస్థితి గురించి తెలియక అనవసరంగా తనకు ఫేస్బుక్ పరిచయం చేసి తన స్టడీలో వెనకబడేలా చేశాను. నేనే మళ్లీ తనను స్టడీ వైపు నడిపిస్తాను. ఇక నుంచి ఇద్దరం కలిసి శ్రద్ధగా చదువుకుంటాం. ఇక మీరు నిశ్చింతగా ఉండండి అంకుల్.
1: చాలా థ్యాంక్స్ అమ్మా. మంచిగా చదువుకోండి, జాగ్రత్తగా ఉండండి. అమ్మా రమ్య, నీకు చాలా చాలా థ్యాంక్స్ అమ్మా.
0: అయ్యో వద్దంకుల్, తను నా ఫ్రెండ్, తన గురించి శ్రద్ధ తీసుకోవడం నా బాధ్యత.
1: సరేనమ్మా, ఇక నేను వెళ్తాను.
0: బాయ్.
2: సారీ రమ్య, నేను ఎలా చేసి ఉండాల్సింది కాదు.
0: సర్లేవే, ఇప్పుడు ముందు నువ్వు చేయాల్సిన పని చేయి.
2: ఓకే, బాయ్ రమ్య.
0: బాయ్ భవానీ.

0: ఏంటి సునీత దిగులుగా ఉన్నా? ఏం లేదే, కాల్ చేసి మళ్లీ కలుస్తానని చెప్పిన కళ్యాణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు, ఫేస్బుక్ అకౌంట్ క్లోజ్ చేశాడు. ఏమీ అర్థం కాక ఏమీ పాల్పోవడం లేదు. ఈ సందర్భంలో దేని మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నాను. నా స్నేహితునికి ఏమైనా అయిందా అనే ఆలోచనే భయమేస్తుంది. అమ్మా నాన్న నా మీద పెట్టుకున్న ఆశలు ఆవిరైపోయేలా ఉన్నాయి. ఈరోజు నేను ఎందుకిలా ఉన్నానో నాకే అర్థం కాని పరిస్థితి. ఏం చేయమంటావే?
1: నన్ను క్షమించు సునీత, నువ్విలా కావడానికి కారణం నేనే. రమ్య నన్ను కలిసింది, నీ కుటుంబ స్థితిని చెప్పింది, నేనెంత తప్పు చేశానో అర్థమైంది. కాలక్షేపానికి మొదలుపెట్టిన ఈ గేమ్ నిన్ను చదువులో వెనుకబడేలా చేస్తుందని అనుకోలేదు. నన్ను క్షమించు. ఇక ఈ విషయాన్ని పక్కకు పెట్టేసే, ఇక మీదట నేను కూడా నీతో కలిసి శ్రద్ధగా చదువుకుంటాను. మనం మంచి స్థానాల్లో జీవితంలో నిలబడాలి.

0: మీరింతవరకు ఫేస్బుక్ నాటిక విన్నారు. రచన పి స్వప్న, నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఇందులో పాల్గొన్నవారు డాక్టర్ రామకృష్ణ, నవీన్ కుమార్, మధు, ఇంకా శారద, తేజస్వి, రోహితమణి, గాయత్రి, కిరణ్మయి, అనూష, రోజా, శ్రావణి, జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ నాటిక ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా హెపటైటిస్ నుండి రక్షణ డాక్టర్ జి చేతన్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి గద్దే చంద్రకాంత.
2: శ్రోతలకి నమస్కారం. ఈరోజు ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం. ఈ సందర్భంగా హెపటైటిస్ వ్యాధి గురించి మనకు తెలియజేయడానికి మన ముందున్నారు ఖమ్మం జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

0: ఉంచుకొండ వైద్యాధికారి డాక్టర్ జి చేతన్, ఎండి పీడియాట్రిక్స్. సార్ నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: ఈరోజు ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం కదండి. సార్, అసలు ఈ హెపటైటిస్ అంటే ఏంటి సార్?
1: ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలండి. ముఖ్యంగా హెపటైటిస్ అంటే మన కాలేయంకి వచ్చే వాపు లాంటిది. కాలేయం అంటే ఇంగ్లీష్ లో దాన్ని లివర్ అని అంటారు. దానికి వచ్చే వాపుని మనం హెపటైటిస్ గా పరిగణిస్తాము. ఇది చాలా చోట్లలో కూడా మనం వింటా ఉంటాము. సో ఇది చాలా రకాలుగా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మెయిన్ గా ప్రధానంగా వైరస్ల వల్ల వస్తుంది. ఇది హెపటైటిస్ ABCDE అనే 5 ప్రధాన రకాలు ఉన్నాయి వైరస్లు. వాటి ద్వారా ఇది ముఖ్యంగా ఎక్కువ హెపటైటిస్ అనేది వస్తుంది. దాంట్లో B&C అనేది దీర్ఘకాలికంగా ఉండే వ్యాధులుగా పరిగణిస్తాయి. అవి క్యాన్సర్ కి కూడా దారితీసే అవకాశం ఉండొచ్చండి.
0: సార్, అసలు ఈ హెపటైటిస్ వ్యాధి అనేది ఎలా సోకుతుందండి?
1: హెపటైటిస్ ఎలా సోకుతుంది అనేది అందరూ తెలుసుకోవాలండి. ఈ A&E రకాలు ఏదైతే నేను చెప్పానో అవి కలుషితమైన ఆహారం లేదా

0: అప్పు లాంటిది. కాలేయం అంటే మీకు ఇంగ్లీష్ లో దాన్ని లివర్ అని అంటారు. దానికి వచ్చే వాపుని మనం హెప్టైటిస్ గా పరిగణిస్తాము. ఇది చాలా చోట్ల కూడా మనం వింటా ఉంటాము. సో ఇది చాలా రకాలుగా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మెయిన్ గా ప్రధానంగా వైరస్ల వల్ల వస్తుంది. ఇది హెప్టైటిస్ ABCDE అనే 5 ప్రధాన రకాలు ఉన్నాయి వైరస్లు. వాటి ద్వారా ఇది ముఖ్యంగా ఎక్కువ హెప్టైటిస్ అనేది వస్తుంది. దాంట్లో బి అండ్ సి అనేది దీర్ఘకాలికంగా ఉండే వ్యాధులుగా పరిగణిస్తాయి. అవి క్యాన్సర్ కి కూడా దారితీసే అవకాశం ఉండొచ్చండి.
1: సార్, అసలు ఈ హెపటైటిస్ వ్యాధి అనేది ఎలా సోకుతుందండి?
0: హెప్టైటిస్ ఎలా సోకుతుంది అనేది అందరూ తెలుసుకోవాలండి. ఈ ఏ అండ్ ఈ రకాలు ఏదైతే నేను చెప్పానో అవి కలుషితమైన ఆహారం లేదా నీటి ద్వారా వ్యాపిస్తాయి. మనము తరచూ మేము ఇప్పుడు నేను పిడియాట్రిషియన్ అండి. సో మనం పిల్లల్ని చూస్తూ ఉంటాం. చాలా మంది వాంతులు విరోచనాలు అట్లాంటి వాటితో వస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటే వాళ్ళకి ఎట్లా అంటే ఇది కలుషితమైన ఆహారం నుంచి కానీ కలుషితమైన నీటి నుంచి కానీ వస్తాయి. మనము బయట తినే ఫుడ్ కానీ ఏదైనా కొన్ని ఏరియాస్ లో కంటామినేషన్ అనేది జరుగుతుంది. అక్కడనే కాదు ఎక్కడైనా జరగచ్చు. ఎక్కడైనా కానీ మనం హైజీన్ మెయింటైన్ చేయకపోతే అటువంటి ప్రదేశాల నుంచి మనకి ఇది వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువ చూస్తూ ఉంటాం చిన్నపిల్లలలో కూడా. వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది, వాళ్ళలో ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాము. హెపటైటిస్ బి అండ్ సి మాత్రం కలుషితమైన రక్తం, రక్తం ద్వారానే ఇది మనకి సోకే అవకాశం ఉంది. ఆల్రెడీ హెపటైటిస్ బి కానీ సి తో బాధపడుతున్న వ్యాధిగ్రస్తుల రక్తం వల్ల ఇది వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎలా అంటే ఈ స్టెరిలైజ్ చేయని సూదులు కానీ, ఒక సూది సేమ్ సూది వేరే వాళ్ళకి వాడడం కానీ, రక్షణ లేని లైంగిక సంబంధాలు, అలాగే తల్లి నుంచి కూడా ఒక తల్లికి ఉన్నట్లయితే శిశువుకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఈ బి అండ్ సి మాత్రం రక్తం కలుషితం వల్ల వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి.
1: సార్, ఇది వంశ పారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయండి బి అండ్ సి?
0: లేదు మేడం, ఇది వైరస్లు. ఇవి ఓన్లీ సోకితేనే వచ్చాయి తప్ప వంశపారంపర్యంగా వచ్చేవేం లేదు. లివర్ వ్యాధులు వంశపారంపర్యంగా కొన్ని అరుదుగా ఉంటాయి, అవి వచ్చేవి వేరు. కాకపోతే ఇవి మాత్రం ఓన్లీ వైరస్ సంబంధించినవి మాత్రం. అవి మనం ఏదైతే అనుకున్నామో వాటి ద్వారా కలుషితం అవడం లేకపోతే రక్తం మార్పిడి వీటి వల్ల వచ్చేదే తప్ప వేరే విధంగా ఈ జెనెటికల్ గా వచ్చేది ఏమీ ఉండదండి.
1: సరే, ఇప్పుడు బి అండ్ సి అన్నారు కదండి, అవి ఇప్పుడు హెచ్ఐవి సోకిన విధంగా సోకే అవకాశం ఉందండి?
0: అవునండి, మాక్సిమం 2 దగ్గర దగ్గరగానే ఉంటుంది. ఎందుకంటే కూడా ఒకసారి ఈ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ బ్లడ్ కనుక ఇంకోరికి, అంటే ఇప్పుడు ఎలా మనకి వచ్చే అవకాశం ఉంటుంది అంటే, ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ అంటే మనము ఒక రక్తం ఎక్కించుకునే సమయంలో లేకపోతే షేవింగ్ బ్లేడ్స్ కానీ సూదులు మనం ఇంజెక్షన్ చేసే సమయంలో వాళ్ళకి వాడినవి మనకి వాడినప్పుడు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. సో ఇది ఇంకా బ్లడ్ డైరెక్ట్ గా ఎక్కించుకున్న దగ్గర అయితే చాలా తీవ్రంగా ఇది మనకి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వీటి కోసము మనము ఎప్పటికప్పుడు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.
1: సార్, మంచిదండి. అసలు ఒక వ్యక్తికి ఈ హెపటైటిస్ అనేది వచ్చినట్లుగా ఆ వ్యక్తికి ఎటువంటి లక్షణాలు మనకు కనిపిస్తాయి సార్?
0: అంటే లక్షణాలు ఇప్పుడు నేను చెప్పినట్టు ఇప్పుడు చిన్నపిల్లలు ఏ కానీ కానీ అలాంటివి సోకినప్పుడు ఏంటంటే ఇమీడియట్ గా వాళ్ళకి వాంతులు అవ్వడము, విరోచనాలు అవ్వడము ఇలాంటివి మనకు కనిపిస్తాయి. కాబట్టి బి అండ్ సి అనేది సాధారణంగా జనరల్ లక్షణాలు కనిపించవు స్టార్టింగ్ లో. తర్వాత కొంచెం జ్వరము, నీరసంగా ఉండడము, ఆకలి తగ్గడము, కొంచెం వికారం, వాంతులు, ఈ కళ్ళు చర్మం పసుపు రంగులు కంటే మనం కామెర్లు అంటాం కదా, అలాంటివి కూడా కనిపించే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఈ మూత్రం కలర్ చేయడం, ముదురు రంగుగా మారడము, కడుపు నొప్పి ఇలాంటి కొన్ని లక్షణాలు మనం చూస్తూ ఉంటాము. మనము ఒకవేళ అటువంటి లక్షణాలు కనిపించినప్పుడు దానికి మనము అంటే డౌట్ ఉన్నప్పుడు టెస్టింగ్ సైడ్ కూడా వెళ్ళొచ్చండి.
1: వ్యాధి నిర్ధారణ అనేది ఎలా చేస్తారు?
0: దీనికి ఏమి లేదండి, మనకి యాక్చువల్లీ అన్ని గవర్నమెంట్ ఆసుపత్రులలో కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు స్పెషల్ గా కూడా డ్రైవ్స్ కూడా చేస్తున్నారు హై రిస్క్ గ్రూప్స్ కి. సో అలాంటి ఏరియాస్లలో ఏంటంటే మనము ప్రతి టెస్టింగ్ సెంటర్ లో కూడా ఈ కిట్స్ ఉంటాయండి. ఇమీడియట్ గా నిర్ధారించడానికి ర్యాపిడ్ కిట్స్ ఉంటాయి, ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ ద్వారా మనం తెలుసుకుంటాము. కాకపోతే మళ్ళీ కన్ఫర్మేటరీ టెస్ట్ గురించి మనం ఎలిసా అని అది కూడా అందుబాటులోనే ఉంటుంది, దానికి కూడా మనం శాంపుల్ పంపించి తెలుసుకుంటాము. ఒకవేళ ఉన్నట్లయితే మనం కన్ఫర్మేటరీ టెస్ట్ ఎలిసా చేసుకుంటాం.
1: ట్రీట్మెంట్ ఈ హెపటైటిస్ సోకిన వాళ్ళకు ఏ విధంగా ఉంటుంది?
0: హెపటైటిస్ ఏ ఇలాంటి మనం ఏదైతే కలుషిత ఆహారం ఇవన్నీ చెప్పుకున్నామో వాటికి మనము ఆ సిమ్టమాటిక్ బేస్డ్ ట్రీట్మెంట్ చేసుకుంటాం మేడం. సో వాళ్ళకి వాంతులు విరోచనాలు దానికి సంబంధించిన ట్రీట్మెంట్, లక్షణాలకు సంబంధించినవి చూసుకుంటూ దాని ట్రీట్మెంట్ చేసుకుంటాము. అది పెద్దగా అంత ఎక్కువగా కూడా సస్టైన్ ఏం అవ్వదు. కాకపోతే హెపటైటిస్ బి ఇలాంటివి మాత్రం ఈ దీర్ఘకాలికంగా ఉండేవి. ఇవి మనం త్వరగా గుర్తించుకుంటే మనము దీనికి కొన్ని టైటర్ టెస్ట్లు చేస్తూ ఉంటామండి. సో వైరల్ లోడ్ ఎంత

0: అనేది మనం తెలుసుకుంటాము. వైరల్ లోడ్ ఎక్కువగా ఉంటే మాత్రం దానికి సంబంధించిన యాంటీవైరల్ డ్రగ్స్ ఏదైతే ఉంటాయో దాన్ని మేము ఇవ్వడం జరుగుతుంది వారికి. లోడ్ తక్కువగా ఉన్నప్పుడు సాధారణంగా మనం ఎలా ఉంటామో అలాగే వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు. లక్షణాలు వచ్చినప్పుడు లక్షణాలకు సంబంధించిన ఏదైతే మనము ట్రీట్మెంట్ ఉంటుందో అది మనం ఇస్తాము. సో వాళ్ళకి పెద్దగా స్టార్టింగ్ లో అంత ఇబ్బందులు ఏమి ఉండవు. త్వరగా గుర్తిస్తే ఏంటంటే దాన్ని మనం ఎప్పటికప్పుడు ఇయర్లీ గానీ అలా టెస్టింగ్ చేసుకుంటూ మన పరిస్థితి ఏంటి, స్టేటస్ ఎలా ఉంది, వైరల్ లోడ్ ఎలా ఉంది అలా చూసుకుంటూ దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్తా ఉంటే చాలా వరకు కూడా ఏ ప్రాబ్లమ్స్ ఉండవండి.
1: సార్, ఒక వ్యక్తికి హెపటైటిస్ అనేది సోకిన తర్వాత ఎన్ని రోజుల వ్యవధిలో ఈ వ్యాధి అనేది తగ్గే అవకాశం ఉంటుందండి?
0: మేడం, హెపటైటిస్ బి అయితే ఎప్పటికీ కూడా అది మనము అంటే ఇక శాశ్వతంగా అది హెపటైటిస్ బి గానే పరిగణిస్తాము. ఎప్పటికైనా కానీ టెస్టింగ్ చేసిన తర్వాత వాళ్ళు ఒకసారి హెపటైటిస్ బి వ్యాధిగ్రస్తుల్లో గుర్తించినప్పుడు వాళ్ళకి ఇంకా లైఫ్ లాంగ్ కూడా అది ఉంటుంది. కాకపోతే దానివల్ల వచ్చే ఇబ్బందుల్ని మనం 100% ట్రీట్మెంట్ ద్వారా నయం చేయొచ్చు. హెపటైటిస్ సి లాంటివి కంప్లీట్ గా కూడా మనము నయం చేయొచ్చు మేడం. అండ్ ఈ హెపటైటిస్ బి లో ఉన్న వారిని ఎప్పటికప్పుడు మనము టెస్ట్ చేసుకుంటూ, మనకి చెప్పాను కదా మేడం ఇంతకుముందు వైరల్ దానికి సంబంధించి చేసుకుంటూ కంట్రోల్ లో ఉంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు మేడం.
1: సార్, ఇప్పుడు ఈ హెపటైటిస్ బి సోకిన వాళ్ళు అంటే వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చా, అంటే జీవిత భాగస్వామితో వాళ్ళు సంసారిక జీవితం సాగించవచ్చండి?
0: చేసుకోవచ్చు మేడం, చేసుకోవద్దు అని ఏం లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని ప్రొటెక్షన్ మెజర్స్ తీసుకోవాలి. ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు హెపటైటిస్ బి కి ఎవరు అంత టెస్ట్ చేసుకోరండి. మనకు హెచ్ఐవి ఎలా అయితే కొంచెం ఇప్పుడు కొంచెం అందరికి అవగాహన వచ్చింది, చేసుకుంటున్నారు. కాకపోతే హెపటైటిస్ బి ఏంటంటే చాలా మందికి అవగాహన లేదు ఇది ఒకటి ఉంటుంది అని. మనం ఏంటంటే ప్రతి గర్భిణికి మనము మామూలుగా మన గవర్నమెంట్ లో హెపటైటిస్ బి టెస్ట్, తర్వాత హెపటైటిస్ బి కి హెచ్పిఎస్ఏజీ అంటారండి, సో టెస్ట్, తర్వాత హెచ్ఐవి టెస్ట్ గానీ అవన్నీ కూడా స్క్రీనింగ్ టెస్ట్లు చేస్తాం ముందస్తుగా. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం సాల్వ్ చేయడానికన్నా ముందుగా చేస్తా ఉంటాము. ఒకవేళ అలాంటి ఎవరైనా లక్షణాలు ఉంటే ముందే తెలుసుకొని చేసుకోవచ్చు. కాకపోతే ఇది కొంచెం మనకి లైంగికంగా కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలండి. పెళ్లి చేసుకోవచ్చు, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే మనము దానికి సంబంధించిన వ్యాక్సినేషన్ చేయించుకుంటే మనకి ఇమ్యూనిటీ కూడా ఉంటుంది. సో దగ్గరలో ఉన్న హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ మనం సంప్రదిస్తే ఎవరైతే లైఫ్ పార్ట్నర్ ఉంటారో వారు ఆ వ్యాక్సిన్ వేయించుకుంటే వారికి కంపల్సరీ ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగే ఇంకా అదర్ మెజర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ వేరే అవి కూడా మనము ఎప్పటికప్పుడు పాటించాలి. ఎటువంటి ప్రాబ్లం ఉండదండి, 100% పెళ్లి అనేది ఒక బ్యారియర్ ఏం కాదు, పెళ్లి చేసుకోవచ్చండి.
1: సరే, ఇప్పుడు ఒక గర్భిణీ వస్తే వాళ్ళకు అన్ని పరీక్షలు చేపిస్తారు కాబట్టి ఒకవేళ ఉంటే వాళ్ళకు బయటపడుతుంది. మరి చాలా మందికి ఇటువంటి అంటే మాకు టెస్ట్ చేయండి అని అందరూ రారు కదండి.
0: అవును మేడం, దానికోసమే ఇప్పుడు యాక్చువల్లీ ప్రత్యేకంగా మనకి ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. సో అవగాహన కల్పిస్తూ ఇది ప్రతి మండలంలో కూడా మన దగ్గర చేస్తున్నాము. సో ప్రతి మండలంలో కూడా ఎక్కడెక్కడైతే మనకి హై రిస్క్ కానీ అక్కడ ఉన్న సెంటర్స్ లలో మనము అవగాహన కల్పిస్తూ టెస్ట్స్ కూడా అందుబాటులో ఉంచుతున్నాము. కొన్ని హై రిస్క్ ఏరియాస్ అంటారు మేడం, కొంచెం ఎక్కడైనా మనకి హై రిస్క్ గ్రూప్స్ ఉన్న ఏరియాలలో మనం ఇది చేస్తా ఉంటాము. ఉన్న వారికి మనం తగు సూచనలు ఇస్తాం మేడం దానికి సంబంధించింది.
1: ప్రత్యేకంగా మనము హెపటైటిస్ డే ని మనము జరుపుకుంటున్నాం ఒక దినోత్సవంగా, మరి ఈ రోజు ప్రత్యేకంగా ప్రజలకు ఏమైనా అవగాహన కల్పిస్తూ ఉంటారండి?
0: ఖచ్చితంగా మేడం, దీని మీద అన్ని మనకి ఇప్పుడు ఆమ్ సెంటర్స్, ఆరోగ్య ఆయుష్మాన్ మందిర్స్ అని మనకి ఉన్నాయి. ప్రతి ఒక్క ఆమ్ సెంటర్ లో కూడా అవేర్నెస్ డేగా దీన్ని తీసుకుంటాం హెపటైటిస్ డేని. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో గానీ అన్ని లెవెల్లో, తర్వాత ఎన్జిఓస్ కూడా వారి వారి లెవెల్లో దీని మీద మనకి అవగాహన కల్పిస్తున్నారు. అలాగే మనము దీన్ని ప్రతి ఒక్కరు కూడా రేడియో ద్వారా అందరికీ కూడా నేను కూడా తెలియపరుస్తున్నాను. హెపటైటిస్ బి గురించి కానీ హెపటైటిస్ కంప్లీట్ గా ఈ వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా దీని గురించి అవగాహన పెంచుకోండి. అండ్ ఎవరికన్నా ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఇమీడియట్ గా మీరు టెస్ట్ చేసుకోవచ్చు, టెస్ట్ అంతా కూడా అందుబాటులో ఉంటాయి. దానికి భయపడాల్సింది ఏం లేదు, టెస్ట్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా నిర్ధారితమైనా కూడా ఇమీడియట్ గా మనము దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ కూడా అందరికి అందుబాటులో ఉంటాయి.
1: సార్, ఇప్పుడు బిఎన్సి తగ్గేటటువంటి వ్యాధి కాదని చెప్పారు కదండి?
0: అవును మేడం.
1: అటువంటి వ్యాధిగ్రస్తులు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు సార్?
0: బిఎన్సి లో ముఖ్యంగా ఏంటంటే వీరికి లివర్ సంబంధించిన వాపు రావడం వల్ల దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఉంటాయండి. ముఖ్యంగా వాంతులు, విరోచనాలు, ఈ కడుపు నొప్పి, జాండిస్ అంటే కామర్లు, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. నెగ్లెక్ట్ చేసినట్లయితే లివర్ ఫెయిల్యూర్ వరకు కూడా వెళ్లే అవకాశాలు ఉంటాయి మేడం. అది కొన్నిసార్లు క్యాన్సర్ గా కూడా అది మారే అవకాశం కూడా ఉంటుంది. సిరుహోసిస్ అని కూడా అంటాము మనం.

0: లివర్ అనే దాని వల్ల ఏంటంటే మనకి చాలా రకాల యూజ్ ఉంటుందండి. సో అది రక్తం గడ్డగట్టడానికి కానీ కావాల్సిన ఏదైతే ఉంటే అవి, తర్వాత అన్ని రకాల మన డైజెస్టివ్ గాని అంటే జీర్ణాశయం సంబంధించిన కొన్ని, సో ఇలా రకరకాలుగా చాలా ఉపయోగాలు ఉంటాయి లివర్ వలన, లివర్ రసాయనాల వలన. సో లివర్ ఎప్పుడైతే ఖరాబ్ అవుతుందో వీటన్నిటి మీద కూడా ఎఫెక్ట్ పడుతుందండి. అందుకే ముందస్తుగా టెస్టింగ్ చేసుకుని ముందస్తుగా మనం అన్ని ట్రీట్మెంట్ చేసుకోగలిగితే ఇటువంటి వాటి బారిన పడకుండా ఉంటాం మనం.
1: గ్రామాల్లో కానివ్వండి పట్టణాల్లో కానివ్వండి కామర్ల వ్యాధి అని చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం ఈ హెపటైటిస్ కు ఈ కామర్లకు ఏమన్నా డిఫరెంట్ ఉంటుందా, రెండు ఒకటేనా సార్?
0: మంచి ప్రశ్న మేడం. కామెర్లు అనేది చాలా రకాలు ఉంటాయి మేడం, కామెర్లు రావడానికి 100 రకాలు ఉంటాయి. కాకపోతే ఇది ఏమన్నా ఉందా అని కంపల్సరీ మనం స్క్రీన్ చేస్తాం. కామెర్లు రావడానికి 100 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి మేడం. సో దాంట్లో ఇది ఒక రకం. సో ఇటువంటి రకాన్ని మనం ఎందుకు గుర్తించాలి అంటే మిగతా కొన్ని రకాల వల్ల కొన్ని మైనర్ గా ఉంటాయి, అప్పటికి తాత్కాలికంగా నయమయ్యే ఉంటాయి, కొన్ని దీర్ఘకాలికంగా ఉంటాయి, కొన్ని సర్జికల్ ట్రీట్మెంట్ కూడా అవసరం పడుతుంది. కానీ ఇలాంటి వైరల్ ఏంటి అంటే మనకి దీని వల్ల ఫాస్ట్ గా ఇబ్బంది అనేది వచ్చే అవకాశం ఉంటది. దీనికి ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి కంపల్సరీ మనం కామర్లు ఉన్నప్పుడు కొన్ని పరీక్షలు ఎలా అయితే చేస్తామో దాంట్లో ముఖ్యంగా మనం ఈ హెపటైటిస్ పరీక్షలు కంపల్సరీ, ఈ వైరల్ పరీక్షలు చేస్తాం మేడం. ఎవరికైనా మనకి కామర్లు ఉన్నట్లయితే కంపల్సరీ అక్కడ ఉన్న డాక్టర్ గారు ఇటువంటి స్క్రీనింగ్ కంపల్సరీ చేస్తారు మేడం.
1: సార్ మంచిదండి. మరి ఈ రోజు ఒక డాక్టర్ గా మీరు రేడియో ముఖంగా సార్ మా శ్రోతలకి ఈ బి అండ్ సి అనేది దీర్ఘకాలికంగా ఉండేటటువంటి వ్యాధి కాబట్టి ఇటువంటి వ్యాధిన పడకుండా ఉండాలి అని అంటే ఒకవేళ సోకినా ఎటువంటి భయం చెందకుండా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనే విషయాన్ని మా శ్రోతలకి మీరు చెప్తారా సార్?
0: ఖచ్చితంగా మేడం. ముఖ్యంగా ఇటువంటి సంబంధించిన వాటికి నివారణే చాలా ముఖ్యం మేడం. మనము శుభ్రమైన నీరు గాని పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలి మేడం. తర్వాత ఈ సూదులు ఉపయోగించే దగ్గర కూడా కంపల్సరీగా మనము హాస్పిటల్స్ విజిట్ చేసినప్పుడు ఎక్కడన్నా వాళ్ళు కొత్త సూది వాడుతున్నారా, ఫ్రెష్ గా ఉందా లేదా మనము గమనించాలి. అవసరమైతే వాళ్ళతో అడిగి తెలుసుకోవాలి మేడం. అలాగే ప్రతి ఒక్క హెల్త్ వర్కర్ కూడా దీన్ని పాటించాలి. ఈ నార్మ్స్ అన్ని కూడా మేము పాటిస్తూనే ఉంటాము. అలాగే రక్త మార్పిడి ఆ టైంలో కూడా మనం చెక్ చేసుకోవాలి కంపల్సరీగా. ఇది అంటే మనము బ్లడ్ బ్యాంక్ లో రక్తము మనం తీసుకునేటప్పుడు దాని మీద క్లియర్ గా ఉంటుంది స్క్రీన్డ్ ఫర్ హెపటైటిస్, ఇవన్నీ కూడా రాసి ఉంటాయి అన్నమాట. సో నెగిటివ్ ఉంటేనే వారు రక్తం తీసుకుంటారు. సో అది కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ షేవింగ్ తర్వాత రేజర్స్ కానీ టూత్ బ్రష్లు కానీ ఇలాంటి మనం వ్యక్తిగత సామాగ్రి వాడేటప్పుడు కూడా అవి వేరే వాళ్ళతో పంచుకోకుండా ఉండాలి. ఎక్కడైనా మనం బయట సెలూన్స్ అక్కడిక్కడ విజిట్ చేసినప్పుడు కూడా కొత్త బ్లేడ్స్ వాడడము అలాంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తలు వహించాలి. సురక్షితమైన లైంగిక సంబంధాలు కూడా చాలా అవసరం మేడం అది. అండ్ మనకి ప్రొటెక్షన్ కోసం కూడా మేడం ప్రతి పుట్టిన ప్రతి పిల్లవాళ్ళకి 24 అవర్స్ లో మనం హెపటైటిస్ బి అనే టీకా వేస్తాం ప్రొటెక్షన్ కోసం. మదర్ నుంచి ఒకవేళ ఉన్నట్లయితే ప్రొటెక్షన్, తర్వాత అక్కడ ఎక్కడైనా ఈ వ్యాధి సోకకుండా మనం జాగ్రత్త కోసం అని చేస్తాము. అలాగే వాళ్ళ టీకా ప్రణాళికలో కూడా అది ఉంది. 6 వారాలు 10 వారాలు 14 వారాల్లో కూడా హెపటైటిస్ బి టీకా కూడా కాంబినేషన్ గా పెంటావాలెంట్ అని ఇస్తూ ఉంటాము. సో చిన్నపిల్లలకి పుట్టిన దగ్గర నుంచే మనం ఈ టీకాని ఇస్తూ వారికి ఇమ్యూనిటీ అనేది డెవలప్ చేస్తున్నాము. అలాగే హెపటైటిస్ బి మనము కంపల్సరీ నివారించవచ్చు మేడం. ఈ దీనికి సంబంధించిన ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి. ఏదైతే ఇమ్యూనిటీ కోసం వ్యాక్సినేషన్స్ ఉంటాయి, ఆ వ్యాక్సినేషన్స్ 3 దఫాలుగా మనం వేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా హై రిస్క్ అంటే ఇప్పుడు మనకి హెల్త్ వర్కర్ సెట్టింగ్ కానీ కొంచెం అటువంటి పేషెంట్స్ ని ట్రీట్ చేసే వాళ్ళు కానీ మనం వాళ్ళందరికీ ప్రొటెక్షన్ గా ప్రొఫిలాక్సిస్ అంటాం. ముందస్తుగా మనము ఇమ్యూనిటీని ప్రొవైడ్ చేయడానికి ప్రొఫిలాక్సిస్ గా మనం వ్యాక్సిన్ ఇస్తాము. సో ప్రతి ఒక్క హెల్త్ వర్కర్ కి కూడా మనము ఈ ఇమ్యూనిటీ కోసం అని వారికి కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. మనకి గవర్నమెంట్ లో తరచుగా ఇది జరుగుతున్న ప్రోగ్రామే. సో దాని వలన ఏంటంటే మనకి పర్మనెంట్ ఇమ్యూనిటీగా కూడా మనకి ఇది మారుతుంది మేడం. అలా మనము నివారించడానికి చాలా దోహదపడుతుంది. అలాగే ఒకవేళ ఎవరైనా హెపటైటిస్ బి సోకినట్లయితే మనకి అక్కడ వాళ్ళ ఇంటి వాళ్ళు, దగ్గరగా ఉన్న వాళ్ళు, చుట్టుపక్కన ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా అంటే వారితో షేర్ చేసుకునే వాళ్ళు, ఫుడ్ షేర్ చేసుకునే వాళ్ళు, ఇంకేదైనా హై రిస్క్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ అట్లా ఉన్న వాళ్ళు కూడా ఎక్కడైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయో అక్కడ కంపల్సరీ విజిట్ చేస్తే వారికి దీనికి సంబంధించిన టీకా కూడా అందుబాటులో ఉంది మేడం. సో అలా దీన్ని నివారించడానికి కూడా ఈజీగా ఉంటది. ఒకవేళ వచ్చినట్లయితే ఈ వ్యాధి సోకినట్లయితే కూడా భయపడాల్సింది ఏం లేదు. దానికి సంబంధించిన వైరల్ లోడ్ ఎలా ఉందని తెలుసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే కంపల్సరీ అంటే చాలా లైఫ్ అనేది వాళ్ళకి 60-70 ఇయర్స్ వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు

0: లేకుండా కూడా ఉంటాయి.
1: సార్ మంచి సార్, చివరిగా అండి, ఇప్పుడు పుట్టినప్పుడు హెపటైటిస్ బి అని ఒక టీకా వేస్తారని చెప్పారు కదా మీరు.
0: అవును మేడం.
1: ఇప్పుడు ఈ టీకా వేయించుకుంటే హెపటైటిస్ బి అనేది రాకుండా ఉంటుందా? ఒకవేళ వాళ్ళు పెద్దయ్యాక ఈ హెపటైటిస్ బి అండ్ సి ప్రొటెక్షన్ ని పాటించకపోతే వారికి రాకుండా ఉంటుందా సార్?
0: మేడం నన్ను అడిగితే మన ప్రొటెక్షన్స్ మనం ఎప్పుడు తీసుకోవాలి. మనకి ఒకసారి అవేర్నెస్ వచ్చిన తర్వాత ఏదైనా అన్ని రకాలుగా అవేర్నెస్ తీసుకొని దాని ప్రొటెక్షన్స్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. కాకపోతే మనము టీకాలు ఎలా ఉంటాయంటే మేడం, వాటికి ఆల్మోస్ట్ 99% ఎఫికసీ ఉంటుంది. ఇప్పుడు ఒక 100,000 కానీ ఒక 10,00,000 కానీ ఎవరో ఒకరికి అవకాశం ఉండొచ్చు. సో మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. కాకపోతే 99% మనకి దానికి ఇమ్యూనిటీ అయితే కంపల్సరీ ఉంది మేడం. ఈ రోజు నేను కూడా తీసుకున్నాను, నా మెడికల్ కాలేజ్ నేను చదువుకునే అప్పుడు కూడా మాకు ఇవ్వడం జరిగింది హెల్త్ డిపార్ట్మెంట్ కాబట్టి. తర్వాత బూస్టర్ డోసెస్ కూడా మేము ఎప్పటికప్పుడు ఇయర్లీ గానీ మనకి దాని షెడ్యూల్ ప్రకారం తీసుకుంటూనే ఉంటాం మేడం. ఎందుకంటే మనకి ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది, ఒక్కొక్కరి శరీరం ఒక్కొక్కలా రియాక్ట్ అవుతుంది. కొంతమందికి ఇమ్యూనిటీ మెండుగా ఉంటుంది, కొంతమందికి డ్రాప్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. దానికోసం బూస్టర్ కూడా ఇస్తా ఉంటాం వ్యాక్సినేషన్స్.
1: ఓకే సార్, మరి ఈ రోజు ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా మా శ్రోతలకి చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు సార్.
0: నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎయిర్ వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను మేడం. అలాగే అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. థాంక్యూ మేడం.
2: మీరింతవరకు వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా హెపటైటిస్ నుండి రక్షణ ఈ అంశం గురించి డాక్టర్ జి చేతన్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి గద్దె చంద్రకాంత. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 8 గంటలు కావస్తుంది. ముందుగా సమాచార ప్రభాత హిందీలో వార్తలు, అనంతరం 8:15 మానవ న్యూస్ ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. జవహర్ నవోదయ విద్యాలయ జేఎన్వి 2027-28 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశాలకు జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్షను 2027 నిర్వహిస్తుంది. ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు. విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్నటువంటి సంబంధిత జిల్లాలో నివాసి అయి ఉండాలి. విద్యార్థులు 2026-2027 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదువుతూ ఉండాలి. అభ్యర్థుల వయస్సు 1 మే 2015 నుంచి 31 జూలై 2017 మధ్య జన్మించిన వారే ఉండాలి. ప్రవేశ పరీక్ష ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://cbseitms.rcil.gov.in. చిరునామా మరొకసారి https://cbseitms.rcil.gov.in. ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ 31 జూలై 2026. పరీక్షను 28 నవంబర్ 2026 నిర్వహిస్తారు. మరొక ప్రకటన. ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఆయుర్వేదం, యునాని, సిద్ధి, హోమియోపతి వైద్య కోర్సుల్లో MD MS ప్రవేశాలకు NTA నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇది.

0: అభ్యర్థులు బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీఎస్ఎంఎస్, బీహెచ్ఎంఎస్ ఇవి పాస్ అయి ఉండాలి. ఏఐ ఏపీజీఈటీ 2026 స్కోరుతో ఎంపిక అనేది ఉంటుంది. ఆన్లైన్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. 120 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. 120 నిమిషాల సమయాన్ని ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు కేటాయించారు. తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. మొత్తం 480 మార్కులకు పరీక్ష ఉంటుంది. 2 గంటల సమయం ఇస్తారు. దరఖాస్తు ఫీజుగా జనరల్ కేటగిరీ అభ్యర్థులు 2700, జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్కు సంబంధించిన వారు 2450 రూపాయలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు థర్డ్ జెండర్లు 1800 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://exams.nta.nic.in https://exams.nta.nic.in ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు. మీ దరఖాస్తును ఆన్లైన్లో పంపడానికి ఆఖరు తేదీ జూలై 30, 2026. పరీక్షను ఆగస్టు 22, 2026 నిర్వహిస్తారు.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగా హెర్ట్స్పై ప్రసారమయ్యే మీ మాటతో ఓ పాట శ్రోతలకు ఎంతో ఇష్టమైన కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు, సాంకేతిక సహకారం అందిస్తున్నారు శ్రీ బాబు సింగ్ గారు, ఇంకా సుగ్రీవ గారు. హలో అంటూ మీకు పాటలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్న మీ దాసరి వెంకటేశ్వరరావుతో ముచ్చటించేందుకు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 087-44-295-38, 295-38. ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేయండి, మీకు ఇష్టమైన పాటను వెంటనే వినండి. కార్యక్రమంలో మొదటి శ్రోత లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారెవరో పలకరించేద్దాం. హలో, నమస్తే అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఖాదర్ భాష గారు, చెప్పండి భాష గారు. బాగున్నామండి. మీరు ఒక్కసారి చెప్తే మాకు 100 సార్లు చెప్పినట్టే. భాష చెప్పండి.
1: మనిషి దేవుడు కొందరికి అసాం కావాలి సార్.
0: ఏ సినిమా అండి? తప్పకుండా మీకోసం వచ్చేస్తుంది పాట వినండి.
1: ధన్యవాదాలు.

0: హలో, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం అండి. హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడ నుండి?
1: నా పేరు నూర్జహాన్ సార్, కొత్తగూడెం బర్మగాం నుంచి మాట్లాడుతున్నాను.
0: నూర్జహాన్ గారు ఫోన్ చేయకపోతే మాకు ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ మీ మాటతో పాట కార్యక్రమం లేనట్టే. మీరు ప్రతి కార్యక్రమానికి మీరు అటెంప్ట్ చేస్తారు, మీ సూచనలు, సలహాలు, మీ అనుభూతులు, మీ ముచ్చట్లు, మీ పాటలు అందరు శ్రోతలు వింటూనే ఉన్నారు కాబట్టి మేము ఆ మాట మాట్లాడాం.
1: అవునా సార్, థ్యాంక్ యూ సార్.
0: చెప్పండి, ఏ పాట విందాం అనుకుని మీరు ఫోన్ చేశారు
1: సార్? ఈరోజు ఆయనకి ఇద్దరు సినిమాలో నుంచి అలా పాట బాగుంటుంది సార్, ఆ పాట కావాలి సార్.
0: ఓకే ఓకే అండి, తప్పకుండా మీరు పాడినట్టుగా, మీరు కోరినట్టుగా మీ పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ.

0: హలో, మీ మాటతో పాటు కార్యక్రమానికి స్వాగతం అండి. హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఎవరు, ఎక్కడి నుండి?
1: శ్వేతన మండలం రాఘపురం గ్రామం నుంచి గుండేటి వెంకటరాములు సార్.
0: గుండేటి వెంకటరాములు గారు, చెప్పండి. రాములు గారు, మీరు ఇప్పుడు తోటలో ఉన్నారా, షాప్లో ఉన్నారా, ఎక్కడ ఉన్నారు వ్యాపారం?
1: షాప్లోనే ఉన్నా సార్.
0: షాప్లోనే ఉంటూ మీరు ఫోన్ చేశారంటే చాలా సంతోషం.
1: థ్యాంక్ యూ.

0: మీ ప్రయత్నానికి ఫోన్ కూడా కలిసింది. ఏ పాట విందామా అనుకోని చేస్తారు మీరు?
1: ఇవాళ సభలో ఉన్నా, ఇంటికి వెళ్ళాలి, ఇలా పెద్ద తోట ఒకటి వేపిస్తున్నా, పూలలో దసరాకి బంతి పూలు పోయాలి కదా.
0: అవును అవును, అంటే
1: మూడు
0: నెలలు
1: మొత్తం
0: కాదు, బంతి బంతి పూతకు వచ్చేది మూడు నెలలో వచ్చేస్తుందా?
1: వస్తాం సార్ కంపల్సరీగా, అది వేస్తే కంపల్సరీ దసరాకు
0: వస్తుంది. దసరాకు అందుతుంది,
1: దసరాకు అందుతుంది. అంటే
0: అంటే రెండు రకాలు ఉన్నాయి కదా అందులో,
1: రెండు రకాలు,
0: ఎరుపు ఎరుపు పసుపు
1: పసుపు.
0: ఏ ఇప్పుడు ఏది వేద్దాం అనుకుంటున్నారు, ఏ రకం ఏ కలర్?
1: రెండు రకాలు, రెండు రకాలు,
0: రెండు రకాలు వేస్తారా?
1: రెండు రకాలు.
0: ఓకే, మూడు నెలలు పంట కోతకు వచ్చేస్తుంది. ఓకే అండి, పాట చెప్పమంటే పావు కిలో చెప్తున్నారు మీరు. ఓకే, మరి బిజీలో ఉన్నారు కాబట్టి ఏ పాట విందాం అనుకుంటున్నారు చెప్పండి. ఓకే, దసరా బుల్లోడు చిత్రం నుంచి పచ్చగడ్డి గోసి,
1: పల్లెటూరు పాట సార్ ఇది, పల్లెటూరు పాట అందుకే
0: అడిగా. పల్లెటూరు పాట అయినా మీ ముందు పచ్చగా కూరగాయలు ఉన్నాయి, ఆకుకూరలు ఉన్నాయి కాబట్టి పచ్చగడ్డి కోసేటని మీరు పాట కోరారు.

0: పాట చెప్పమంటే పావుకులే చెప్తున్నారు మీరు.
1: బిజీలో ఉన్నాయి కదా సార్.
0: ఓకే, మరి బిజీలో ఉన్నారు కాబట్టి ఏ పాట విందాం అనుకుంటున్నారు చెప్పండి.
1: సినిమాల నుంచి పచ్చగడ్డి కోసేటి పడుసు పిల్ల అన్న పాట వినిపించాను.
0: ఓకే, దసరా బుల్లడు చిత్రం నుంచి పచ్చగడ్డి కోసం
1: పల్లెటూరు పాట సార్. ఇది పల్లెటూరు పాట అందుకే అడిగా.
0: పల్లెటూరు పాట అయినా మీ ముందు పచ్చగా కూరగాయలు ఉన్నాయి, ఆకుకూరలు ఉన్నాయి కాబట్టి పచ్చగడ్డి కోసేటని మీరు పాట కోరారు.
1: అవునవును సార్.
0: ఓకే అండి, పాట వచ్చేస్తుంది.
2: పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ బయట కొంగు జారిందే గడుసు పిల్ల.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్స్ పై ప్రసారం అవుతున్న మీ మాటతో పాట ఈ కార్యక్రమంలో శ్రోత ఎవరు సిద్ధంగా ఉన్నారు? హలో,
2: హలో సార్, గుడ్ మార్నింగ్.
1: వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఎవరు?
2: నా పేరు మారబోయిన శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్, లక్ష్మీదేవిపల్లి.
1: మారబోయిన శ్రీనివాసరావు, మీరు మరోగించిన శ్రీనివాసరావు అనాలి, ఎందుకంటే మీరు ప్రతి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ మీ అనుభూతులు అనుభవాలు పంచుకుంటున్నారు. ఆత్మీయ బంధువు అయిపోయారు మీరు రేడియోకి. ఓకే శ్రీనివాసరావు గారు, మరి ఈరోజు ఏ పాట విందామని మీరు ఫోన్ చేశారు?
2: గుడిలో నా మల్లి అలాగే దిలో నా తారకులాగే.
1: ఓకే అండి, చిన్న కరెక్షన్ ఏంటంటే గుడిలోన కాదు భూమిలోన. గుడి. ఓకే ఓకే అండి. మరి ఎప్పుడన్నా రాశారా ఉత్తరాలు మీరు అట్లా? కాదు, మీరు అంటే ఉత్తరాలు అప్పుడప్పుడు వయసులో ఉన్నప్పుడు రాశారా ప్రేమ లేఖలు?
2: ప్రేమ లేఖల
1: గుర్తు అంతేనా? ఓకే, అప్పుడు రాయలేదు కాబట్టి ఇప్పుడు విందామని పాట కోరారు. మీరు కోరినట్టుగా పాట వచ్చేస్తుంది.

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: హలో, మీ మాటతో పాటు కార్యక్రమానికి స్వాగతం అండి. హలో
5: సార్, గుడ్ మార్నింగ్. సార్
4: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడ నుండి?
5: నేను కొత్తగూడెం బుర్రిగడ్డ నుంచి మాట్లాడుతున్నా సార్. రాధాపాసి.
4: రాధాపాసి గారు, ఓకే. రాధాపాసి గారు ఇంకా రాలేదని మేము ఎదురు చూస్తున్నాం, వచ్చేసారు, సంతోషం. చెప్పండి, ఏ పాట వింటారు?
5: నాకు సీతమ్మ పెళ్లి సినిమా నుంచి తల్లి వైనని పాట కావాలి సార్ నాకు ఈరోజు.
4: అంటే మీరు సినిమా పేరు చెప్తే చాలు, మేము అందులో పాట వేసేస్తాం. మీరు కోరే పాటలే అవి, అన్నా చెల్లి, చెల్లి అన్నా, ఇవే కదా. ఓకే అండి, మీరు కోరినట్టుగా మీ పాట వచ్చేస్తుంది, వినండి.
5: థ్యాంక్ యూ సార్.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
5: హలో, మీ మాటతో పట కార్యక్రమం వింటున్నారు. శ్రోత ఎవరు సిద్ధంగా ఉన్నారు? హలో,
6: నమస్కారం సార్.
5: నమస్తే, ఎవరు, ఎక్కడి నుండి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరు? సీదంపేట నుంచి సాదా నరసింహరావు గారు. నరసింహరావు గారు చెప్పండి, మీరు రైతు, మరి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఎలా ఉంది వాతావరణం, మీకు ఎలా ఉంది, అనుకూలంగా ఉందా?
6: అనుకూలంగా ఉంది సార్, పత్తి పంటలకు అయితే పర్వాలేదు, బాగుంది. కాబట్టి వరి పొలాలకే కొద్దిగా ఎఫెక్ట్, గానే పత్తి పంటలకి, మిగతా మిరప పంటలకి ఏమైనా బాగుంది సార్. ఏడు
5: మిరప పంటలకి అయితే బాగుంది.
6: బాగుంది.
5: పత్తి వచ్చిందా మంచిగా?
6: పత్తి పర్వాలేదు సార్.
5: ఈసారి ఏపీగా పెరుగుతుంది అనుకుంటా బాగా. అంటే ఈ వాతావరణంలో మీకు మందులు కొట్టడానికి తక్కువ ఖర్చు అవుతుంది అనుకుంటా?
6: పర్వాలేదు సార్, మనం బాగా వర్షాలు గుర్తు ఏమైందంటే మనం మంది వేస్తాం, తర్వాత నైట్ గట్టిగా వాన పడితే రసాయనం మొత్తం వెళ్ళిపోయింది.
5: అవును,
6: ఇప్పుడైతే ఇక భూముల నుంచి నీళ్లు కదలట్లేదు కాబట్టి మొత్తం మొక్కకే పట్టింది, తొందరగా పెరిగింది పంట.
5: అంటే ఈసారి పత్తి దిగుబడి పెరిగే అవకాశం ఉంది. ఓకే నరసింహరావు గారు, మరి మీరు ఏ పాట విందాం అనుకుని ఫోన్ చేశారు? ఏ పాట? నువ్వు చూడు
6: చూడక
5: చూడట్లేదు నీ దిక్కు ఎవరు?
6: కోపం మేకలు కట్టాయి లేకపోతే గొడ్లు అరక.
5: ఓకే, మీరు కోరినట్టుగా పాట వచ్చేస్తుంది, ఒకసారి విను.
6: థ్యాంక్ యూ సార్.

0: నది త్రేయసి.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్కును తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: హలో, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. హలో,
2: శుభోదయం.
1: శుభోదయం. చిన్నాపాసి గారు, ఆప్కే బారి మే ఇంతజార్ కర్ రహే
2: హా సార్, హమ్ సర్వైస్ హోతా హై కోతా మిలేగి.
1: శుక్రియా. ఆప్కే పసంద్ గానా?
2: హా, హమే మంచి హై గీత్, హమారి పసందీదా గానా. అలా జరాగా సార్, ఆజా తుజ్కు పుకారే మేరే గీత రే,
1: మహమ్మద్ రఫీకు, మహమ్మద్ రఫీకు అక్బార్ గుర్తు చేశారు మీరు, చాలా సంతోషం. ఇది ఆరాధన సినిమాలోంచి తెలుగులో నా మది నిన్ను పిలిచింది గానమై.
2: థ్యాంక్ యూ సార్.
1: ఓకే, మీకోసం వచ్చేస్తుంది, వినండి.
2: ఓకే, థ్యాంక్ యూ.

0: பலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్
3: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
4: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
3: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్స్ పై ప్రసారమవుతున్న మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం పలుకుతుంది. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 0874429503, 2950

0: మీకు ఇష్టమైన పాటను వినడానికి ఫోన్ చేయండి. హలో, ఇప్పుడు శ్రోత ఎవరు సిద్ధంగా ఉన్నారు? హలో,
1: గుడ్ మార్నింగ్ సార్, నేను సుబ్బాయిగూడ నుంచి అన్నపాలెం మాట్లాడుతున్నాను. వెంకటేశ్వర గారు బాగున్నారా?
0: బాగున్నామండి. అప్పుడు ఎవరు చెప్పండి, ఏ చిత్రంలోంచి పాట కోరాలని మీరు ఫోన్ చేశారు? చాలా కష్టపడి ఉంటారు ఫోన్ కలవడానికి.
1: పర్లేదండి, ఇష్టంతో చేసే పని ఏది కష్టం అనిపించదండి.
0: ఓ నైస్, చాలా సంతోషం.
1: అయితే ఈరోజు ప్రేమాభిషేకం సినిమాలోంచి కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నానే పాట కోరుకుంటున్నానండి.
0: ఏంటి ప్రభలు కడుతున్నారు ఏంటి మీ దగ్గర?
1: ప్రభలు కట్టరులే కానీ వెళ్ళొస్తుంటారు దూరంగా.
0: కోటప్ప కొండకు వెళ్ళొస్తుంటారా?
1: వెళ్ళొస్తూనే ఉంటారు. అయితే ఈరోజు ఫేస్బుక్ అనే నాటక ఒకటి వినిపించారండి.
0: అవునవును, ఫేస్బుక్
1: నాటక చాలా బాగుంది కానండి, కొద్దిగా నాటక అనేది వినపడలేదండి. అది ఏం జరిగిందంటే, సౌండ్ పూర్తిగా పెట్టుకుంటేనేమో నాటకం పడుతుంది, మధ్యలో వచ్చే విరామ సంగీతం ఉంటది కదా, నాటకి గ్యాప్ ఉంటది కదా పాత్రకి పాత్రకి,
0: ఇంటర్లూడ్స్
1: వచ్చే వరకల్లా పైన లేసే వరకల్లా ఇంట్లో వాళ్ళేం కొద్దిగా కోపడుతున్నారు. సో ఇది నాటక చాలా ఇబ్బందిగా ఉంది, కొద్దిగా నాటకం ఎందుకన్నా కానీ స్లోగా వచ్చింది.
0: ఓకే ఓకే,
1: రేడియోలో పాడు అనుకోవడానికి. తర్వాత వచ్చి ఎపిటేటెడ్ చేతన్ గారితో చంద్రకాంత్ గారి పరిచయం చాలా బాగుందండి, అది చాలా క్లారిటీగా వచ్చింది. ఎందుకన్నా నాటకంలోనే కొద్దిగా ఆసక్తి మన వాళ్ళు కొద్దిగా దాన్ని చూసుకో.
0: ఓకే ఓకే, దాన్ని ఒకసారి పరిశీలన చేద్దామండి. పరిశీలన చేసి మళ్ళీ ఈసారి అలాంటిది మళ్ళీ పునరావృతం కాకుండా చూస్తారు. ఓకే ఓకే, దాన్ని పరిశీలన చేస్తే అది టెక్నికల్గా ఏం జరిగిందో తెలుస్తుంది.
1: ఎందుకంటే నాటక అయితే చాలా బాగుంది,
0: నాటక సందేశాత్మకంగా మా దగ్గర అయితే మేము విన్నప్పుడు మంచిగా
1: ఉంది. అది వినడానికి పూర్తి సౌండ్ పెట్టుకోవాల్సి వచ్చింది.
0: ఓకే,
1: పూర్తి సౌండ్ పెట్టుకుంటేనే అర్థమైంది. తర్వాత వచ్చే గ్యాప్ లోనేమో రేడియో భయం
0: లేకపోతే
1: అది ఒక ఇబ్బంది అనిపించింది అండి, కొద్దిగా సరి చేసుకోవాల్సింది.
0: ఓకే ఓకే, చాలా సంతోషం, మంచి సూచన చేశారు, సలహా ఇచ్చారు. దాన్ని మేము తీసుకొని దాన్ని పరిశీలన చేస్తాం. ఓకే, మరి మీరు కోటప్ప కొండకు ఎప్పుడు వెళ్తున్నారు?
1: రాత్రికి.
0: సరే ఓకే, అప్పటి వరకు ఈ పాట వినండి.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ.

0: ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 MHz ప్రసారం అవుతున్న మీ మాటతో పాటు కార్యక్రమంలో శ్రోత ఎవరు సిద్ధంగా ఉన్నారు, వారెవరో పలకరించేద్దాం. హలో
2: హలో
1: హలో, నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు కాగితపు వెంకటేశ్వరరావు, లక్ష్మీదేపల్లి మండలం ప్రశాంతి నగర్ నుంచి మాట్లాడుతున్నాను.
1: కాగితపు వెంకటేశ్వరరావు గారు చెప్పండి. హలో,
2: చెప్పండి.
1: చెప్పండి వెంకటేశ్వరరావు గారు, ఏ పాట కావాలి మీకు?
2: డాక్టర్ చక్రవర్తి చిత్రంలోని
1: డాక్టర్ చక్రవర్తి.
2: ఈ మౌనం ఈ విడియం ఇదేనా ఇదేనా చెలియ కానుక. ఈ మౌనం,
1: మీరు మౌనం మౌనం మౌనం అనుకుంటేనే పాటలు పాడుతున్నారు.
2: మౌనంలోనే వస్తాయి పాటలు.
1: అంతేనా, మౌనంలోనే పాట వస్తుంది? మీరు కోరినట్టుగా, మీరు పాడినట్టుగా మీ పాట వచ్చేస్తుంది, వినండి.

0: హలో, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం అండి. హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుండి?
1: ఆర్తి కాలనీ పాతపాలెం అంతా నుంచి శారదా సంపత్ కుమార్ మాట్లాడుతున్నానండి.
0: శారదా సంపత్ కుమార్ గారు ఫోన్ వచ్చేసింది అంటే పాత పాటలు ఎక్కువ కోరుతారు మీరు.
1: అవునండి.
0: ఈరోజు కూడా పాత పాటలేనా అండి?
1: అవునండి.
0: సినిమా పేరు చెప్పండి.
1: ఆడబ్రతుకు చిత్రంలో పివి శ్రీనివాస్ గారు పాడిన పాట వినిపిస్తుంది.
0: ఆడబ్రతుకు చిత్రం నుంచి పివి శ్రీనివాస్ గారు పాడిన పాట. పాట కొద్ది పల్లవి.
1: తల్లిలు పలుకరించెను, పెదవులు పులకించెను, బుగ్గల తొలేత తీగులు దిగురించెను.
0: ఓకే అండి, మీ కనులు పలకరించినట్టుగా మాటలు కూడా పల్లవించాయి. పాట వచ్చేసింది, మీరు వినండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. హలో
2: సార్, నమస్తే సార్, గుడ్ మార్నింగ్.
1: గుడ్ మార్నింగ్, ఎవరు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? యాకూ పాషా గారు, చెప్పండి. యాకూ పాషా గారు, మీ ఇంట్లో నుంచి 2 ఫోన్ కాల్స్ వచ్చాయి.
2: అవునండి, ఉదయం నుండి ట్రై చేసి తన దొరికిందండి. నేను డ్యూటీకి వెళ్దామని బయలుదేరాను, కానీ వర్క్ లేదనేసరికి మళ్ళీ రిటర్న్ ఇంటికే వస్తున్నాను.
1: మీరు ఆ పని లేదని ఈ పని పెట్టుకున్నారు?
2: అలా ఏం లేదండి, మనకు ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ట్రై చేస్తాం. లక్కీ కాలర్ గా దొరుకుద్దండి, ఒక్కోసారి లేకపోతే దొరకదు. మేము ట్రై చేస్తూనే ఉంటాం, ఒక 20 ట్రై చేస్తే గానీ
1: అవునవును
2: దొరుకుద్ది, దొరకదండి.
1: చాలా మంది శ్రోతలు
2: చేయగానే దొరుకుతారు అనుకుంటారు, అంత ఈజీ కాదండి మనకి ఫోన్ లైన్ కలపడం.
1: చాలా మంది శ్రోతలు అదే అనుకుంటారు. ఇప్పుడు మేము ఫోన్ చేసాం, కలవలేదు. వాళ్ళకి ఎలా కలిసి
2: మనం ఒక కాలర్ మాట్లాడి ఎండ్ అయ్యే టైంకి మనం చేస్తే కలుతుందండి, అంతేగాని మన మధ్యలో మనం ఎన్నిసార్లు చేసినా కలవదు.
1: టెక్నిక్
2: చెప్పేసి 15 మీకు చేయబట్టి ఇప్పుడు లక్కీగా దొరికింది.
1: ఓకే ఓకే, లక్కీ శ్రోతగా మీరు ఈ పాట ఏ పాట వింటారు?
2: సినిమా పేరు శుభాకాంక్షలు. అందులో అద్దంకి చీరకట్టి ముద్దుగుమ్మ చిక్కవమ్మ దక్కవమ్మ అంటూ తర్వాత కోరస్ వస్తుందండి. రాజ్ కొట్టి గారి మ్యూజిక్ లో చాలా ఇష్టమైంది ఏంటంటే, తను ఒక రకమైన కోరస్ ని అంటూ వస్తాయి. హలో బ్రదర్లు కానీ చాలా తన సినిమాల్లో ఇలాంటి కోరస్ అనేది చాలా పెడతారు, అది పబ్లిక్ లో చాలా మంచిగా రీచ్ అయిందండి.
1: హలో బ్రదర్ లో కూడా అలాగే ఉంటుంది.
2: అలాగే కూడా ఉంటుంది చాలా తన సినిమాల్లో ఎక్కువగా ఇలాంటి ఉంటాయి కోరస్ ఉంటూ ఉంటుంది. దాని బీజిఎం కూడా బాగుంటుంది సార్.
1: ఓకే ఓకే, పాషా గారు
2: ఈ పాట కోరారు సార్.
1: మీరు కోరినట్టుగా, మీ ఇంట్లో వాళ్ళు కోరినట్టు కూడా ఆయనకి ఇద్దరు పాటలు కూడా ఇలాంటి కోరస్ ఉంటుంది బాగా.
2: అది కూడా తన సినిమా అయితే నేను కొన్ని సినిమా పేర్లు ఇంట్లో రాసి పెట్టి వస్తాను సార్, దాంట్లో నుంచి తన పాటలు కోరుతుందండి.
1: ఓకే ఓకే, అంటే
2: కొన్ని పాటలు ఏమో తను వింటా టీవీలో విని కూడా అతన్ని కోరుతుంటే, కొన్ని నేను మాత్రం రాసి పెట్టి ఒక బ్యాడ్ మీద రాసి పెట్టి ఉంటాను, దాంట్లోంచి కొన్ని పాటలు తను కోరుతూ ఉంటుంది.
1: ఓకే అండి, మీ ఇద్దరి ఇష్టాన్ని మా శ్రోతలందరికీ పంచుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు కోరినట్టుగా మీ అద్దంకి చీర వచ్చేస్తుంది, పాట వినండి.
2: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.

0: హలో, మీ మాటతో పాట కార్యక్రమంలో చివరి కాలర్ ఎవరో చూద్దాం. లక్కీ కాలర్, హలో.
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి ఫోన్ చేశారు? ఝాన్సీ జూలూర్పాడ్. మీ ధైర్యానికి మెచ్చుకుంటూ చెప్పండి, ఏ పాట కావాలి మీరు? మీరు జర్నీలో ఉన్నట్టున్నారు, సౌండ్ వస్తున్నాయి. ఓ, చాలా సంతోషం. ఊరు వెళ్తూ కూడా మీరు ఫోన్ చేశారంటే, అంటే మా
1: కార్యక్రమం
0: చాలా సంతోషం, చాలా సంతోషం. మీ అభిమానానికి దాసోహం చెప్తూ మీరు కోరినట్టుగా ఇద్దరు మిత్రులు చిత్రుల నుంచి బంగారం లాంటి పాట కోరారు, ఇచ్చేస్తున్నాం, వినండి.
1: థ్యాంక్ యూ.

ఆ పాటతో ఈ పూట మీ మాటతో పాట కార్యక్రమాన్ని ముగిద్దాం. మీ మాటతో ఓ పాట కార్యక్రమ నిర్వహణ శ్రీ కోలిపాక శంకరరావు. సాంకేతిక సహకారం అందించారు బాబు సింగ్ గారు, సుగ్రీవ గారు. హలో అంటూ మీ ఇంతవరకు మీకు పాటలు వినిపించిన మీ రేడియో నేస్తం దాసరి వెంకటేశ్వరరావు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగాన కార్యక్రమంలో ప్రేమించుకుందాం రా చిత్రంలోని పాటలు వింటారు. సురేష్ ప్రొడక్షన్స్ వారి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు మహేష్. సాహిత్యం అందించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, భువనచంద్ర. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మను, చిత్ర, సంగీత, సుంజిత్. వినండి సురేష్ ప్రొడక్షన్స్ వారి ప్రేమించుకుందాం రా చిత్రంలోని పాటలు ఏకచిత్రగాన కార్యక్రమంలో.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఇంతవరకు మీరు ఏకచిత్రగానం కార్యక్రమంలో భాగంగా సురేష్ ప్రొడక్షన్స్ వారి ప్రేమించుకుందాం రా చిత్రంలోని పాటలు విన్నారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు మహేష్, సాహిత్యం అందించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, భువనచంద్ర. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, మను, సంగీత, సంజోత్, అనురాధ, శ్రీధామ్ ఆలపించారు. ఈనాటి ఏకచిత్రగాన కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ఘంటసాల పిసుశీల పడిన పాట చిత్రం గుళేబకావలి కథ.

ఘంటసాల ఎల్లారీశ్వరి పాడిన పాట చిత్రం. మీరు వింటున్న పాట ఘంటసాల ఎల్లారీశ్వరి ఆలపించారు. చిత్రం భార్య బిడ్డలు.